0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ. ఎందుకో తెలుసా అండి? కనీసం మనంత మనం చచ్చిపోవచ్చు. ఊపిరి అయిపోయే వరకు ఎవరు ఏమీ అనరు, కానీ మిగిలిన వాటి పరిస్థితి అలా ఉండదు. నాకు ఒక్కొక్కసారి చాలా తమాషాగా ఉండి ఒళ్ళు గబుర్పు పొడుస్తుంటుంది. నేను ఒక వాకింగ్ ట్రాక్ మీద తెల్లవారుజామున కాసేపు నడవడానికి వెళ్తుంటాను. నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిపోయినటువంటి చెట్లు, అక్కర్లేకుండా పెరిగిపోయిన వెజిటేషన్ అంటారు కదా, దాన్ని కాస్త ఏ పెట్రోలో పోసేసి అంటించేస్తారు. అవన్నీ పచ్చి చెట్లు, అవి పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మంటలకి లేచి ఆ ముందుకి వ్యాప్తి చెందుతుంటే పచ్చి చెట్టు మాడిపోయి ఎండిపోయి కాలిపోతుంది. ప్రాణం లేదనుకుంటున్నారు ఆ చెట్టుకి? మీరు ప్రాణం లేకపోవడం ఏమి ఉండదు. ఈ మధ్యనే నాకు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి నేను తెల్లబోయాను. ఇంటి ముందున్న చెట్టు యజమాని నీళ్లు పోస్తుంటే అది యజమాని కోసం బెంగబెట్టుకుంటుంది. ఏంటి ఇంకా రాలేదు, రాత్రి 9 అయిపోయింది, 10 అయిపోయింది అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి, అది పెరగట్లా రోజు రోజుకి. దానికి భయం ఉంటుంది, పారిపోదామని, అగ్నిహోత్రం వచ్చేస్తోంది కాలిపోదామని. కానీ కాళ్ళు రెండు భూమిలో పెట్టేసి పాతి పెట్టి కాంక్రీట్ వేసేసినట్టు పెట్టేస్తారు. ఇప్పుడు అలా నిలబడి కాలిపోవడం వినా దానికి ఇలా తప్పుకోవడానికి కూడా ఏ మార్గం ఉండదు. దాంతో పోలిస్తే ఈశ్వరుడు మనకిచ్చిన ఉపాధి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఏదో చేసుకోబట్టి ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చింది కొనసాగింపుగా మంచి పనులు చేసుకుని తరించి ఇంకొక మంచి ఉపాధిని పొందాలి. కానీ మళ్లీ మళ్లీ అటువంటి ఉపాధుల్ని మనంతట మనం పుచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడి మీద నెపం పెట్టడం ఎందుకు? కాబట్టి బుద్ధిని మార్చు అర్జున. ఏది సత్యమో, ఏది కదలదో, ఏది ఎప్పుడు ఉంటుందో అది ఇక్కడే ఉంది. అది సత్యం అనుకున్నావా ఇబ్బంది లేదంటే, ఏది అసత్యమో అది

సత్యం అనుకున్నావా? ఇబ్బంది వస్తుందంటే, ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని వెంపర్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. అది అబద్ధం, అది అసత్యం, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందండి, ఉంటుందండి, ఉంటుందండి అని ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళిపోతుంది. అది అసలు ఉందో లేదో తెలియదండి, లేదండి లేదండి అన్నా లోపల ఉంది, నేను వెళ్ళడానికి ఏం లేదు, అలాగే ఉంటుంది ఆ దేహి. ఏది ఉంటుందో అది నువ్వుగా నిలబడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. అప్పుడు ఇక్కడ ఉన్న నేనే అన్నిటిలో ఉన్న నేను కాబట్టి ఈ నేను సంతోషించడం ఎలా ఉంటుందో, ఆ నేను సంతోషించడం అలా ఉంటుంది. కాబట్టి ఇందులో దీంట్లో ఉన్న నేను దేనికి బాధపడుతుందో అందులో ఉన్న నేను దానికే బాధపడుతుంది. నేను నడుస్తుంటే నా కాళ్ళల్లో కర్ర పెట్టాడు అనుకోండి ఎవరో, నేను తూలి కిందకు పడిపోయాను అనుకోండి, పడిపోతే వాడు చూసి పక్కపక్క పక్కపక్క నవ్వాడు అనుకోండి, రేపు అతను నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో కర్ర పెట్టారనుకోండి, అతను పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే బాధ పొందిందో అది అదే బాధ పొందుతుంది. ఒకటి ఇందులో ఉన్న నేను దేనికి ఏ బాధ పొందుతుందో అన్నిటిలో ఉన్న నేను అదే బాధ అలాగే పొందుతుంది. ఉపాధి అలా ఉంచండి, సుఖదుఖములను అనుభవిస్తుంది. కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు. ఆ నేను ఈ నేను ఒకటే, రెండు ఎప్పుడు ఉండేవే, కానీ ముక్కల కింద కనపడుతున్నాయి. కానీ ముక్కలు కావు, ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది. మఠాకాశము లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము, కుండలో ఆకాశంలా కనపడుతుంది, ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది. అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా? ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది. అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే, ఈశ్వర చైతన్యమే ఉంది. అరే రే, దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత. కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను పెట్టను. ఆ నేను బాధపడ్డాం, ఈ నేను బాధపడ్డమే. అందుకే నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు, నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే, నేను ఈ పని చెయ్యనా చెయ్యద్దా. చట్టం ఒకటి ఉంటుంది, ధర్మచట్టం అని, అందులో పెట్టి చూడు, సరిపోతే చేసేయి, సరిపోకపోతే వదిలి. ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతానా? బాధపడతాను, చేయకు. ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తానా? సంతోషిస్తాను, చేసే. అంతే. ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవ్వడం వచ్చేస్తుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే, నీలో ఉంటే నేను, వాడిలో ఉంటే నువ్వు అవుతుంది. ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య, అజ్ఞానము, అగాధం అంతా వచ్చి దిగిపోతుంది. జన్మ పరంపర నశించిపోతుంది. అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్త తొమ్మ అసి, అది నీవయ్యున్నావు. ఒకటే, ఆ ఈశ్వరుడే నువ్వయ్యున్నావు. అది తెలియనంతసేపు అజ్ఞానమే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే, నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు, దేహి ఎప్పుడూ ఉన్నాడు. ఇది తెలుసుకోవయా? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఎప్పుడూ కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు. శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ. ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు. దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున. అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో, ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్నవాళ్లు కారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది? తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది. కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంది, అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడమా? ఇల్లంతా నాదేనండి, మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే, మా ఇంట్లో స్నానాల గది నే కట్టుకున్నదే, మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే, మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే, మా ఇంట్లో భోజనాల గది, మా ఇంట్లో పడక గది నే కట్టుకున్నవే, మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే, నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చొని తింటావా? తినవుగా. అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు. అన్నం అక్కడ తింటున్నానని అక్కడ పడుకుంటున్నావా? పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు. అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా? నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు. ఏమి

నువ్వు నువ్వు కట్టుకున్నదే అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు, కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? అది కేవలము అజ్ఞానజనితము. నేను ఇలా నేను మరుగుదొడ్లో తింటానండి అన్నాడు అనుకోండి, నా ఇల్లు నా ఇష్టం, నేను కట్టుకున్నాను మరుగుదొడ్డి, నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను. ఏమిటి, తింటే వెళ్ళేది నాలోకే, నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే, ఏమిటి తేడా అన్నాడు అనుకోండి, మీరు కాదంటారా నే కాదంటానా? కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా, మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరా? ఒక్కనాటికి చేయలేరు. సరికదా, ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి కర్మ చెయ్యడం అన్న మాటలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే యోగ కర్మసు కౌశలం అంటే. గీత అంత అందంగా వెళ్ళింది, అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్ళాడు. మనస్సుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత. కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున, కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధభూమికి వచ్చి అయ్యయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటండి, మా గురువు గారు ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపడమా, చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధభూమిలో శరీరత్యాగం చేసేయాలంతే. అలా చెయ్యడం నీ చేత కాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని వాడి అవుతావు. వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది, ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే, అది మర్యాద. ఇప్పుడు అలా చేశావు పండుతావు, అలా చెయ్యలేదు పండవంతే, పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో. కాబట్టి తస్మాత్ అపరిహార్యర్థే, ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూసావా, ఇది తప్పించగలిగినది కాదు, దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు? నత్వం శుచితుమర్హసి, దానికి ఏడుస్తారా? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు. ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు. భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి, ఆయన దేనికి ఏడవాలి? పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుతున్ చచ్చుతునుండ చూచెదరు, తా చావకమాని వారి భంగి ఈ చచ్చిన వాని కెచ్చెదరు. ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుటన ఇజము ప్రణికోటి కిందన్నారు. ఏది పుట్టిందో అది పోతుంది, ఏది పుట్టలేదో అది చావదు. దేహి పుట్టలేదు, చావడం, శరీరం పుట్టింది చచ్చిపోతుంది. జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్యచ, ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది. శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది, ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది, పెరుగుతోందంటేనే మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యు వైపు వెళ్ళిపోతుందని గుర్తు. కాబట్టి ధ్రువం జన్మమృతస్యచ తస్మాద్ అపరిహార్యే, ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు, దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇంకా దేనికి ఏడుస్తావు? నత్వం శోచితుమర్హసి, దీన్ని నేను మార్చలేను, దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు. లోకంలో ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం, కాశీలో గంగలా హరిద్వార్లో గంగ ఉండదు, హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే ఇనప గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి. అలా పట్టుకోకుండా, గంగే కదండి కాశీలో దిగాను, మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చి అవతల పారేస్తుంది, ఇక నువ్వు ఉండవు. ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం నుంచి దూకుతానంటే కుదరదు. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా ఇది ఇలా ఉంది ఏమిటండి అని ఏడిస్తే మారదు. ఏడిస్తే మారిపోతాయా? ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతానని ఏడుస్తావు, పుట్టానని ఏడుస్తావు. చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు, పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు. దేహి గుర్తెరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు, దేహము ఉండడం అన్నది ఉండదు. మరి ఇక దేనికి ఏడుస్తున్నావు? నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది, అయ్యో మా అబ్బాయి అండి పాపం అమాయకుడు అండి, వాడికి ఏమీ తెలియదు, పిచ్చివాడు, రెండేళ్ల పిల్లాడు, నన్ను కాలిస్తే అర్థం ఉంది, నాకు అన్ని తెలుసు, అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని. వాడికి ఏం తెలుసండి, పాలగిన్న అక్కడ పెట్టి మా ఆవిడ ఎలా వెళ్ళింది, పాపం రెండేళ్ల పిల్లాడు, పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఆ వేడి తగిలి ఇలా అన్నాడు, ఆ ఒళ్ళో పాలన్నీ ఉలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది, దిక్కుమాలిన అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్రట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేశా.

కర్ర కూడా కాలిపోతుంది. తప్ప నువ్వు ఏడవకూడదప్పుడు. అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది ఈశ్వరుడు పెట్టిన చట్రం, ఈ జనన మరణ చక్రం. దేని కొరకు అంటే ఆయన నియంతయ్యి శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే బాగుపడతాడేమో అని పెట్టాడు. మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే ప్యాస్ అయ్యి మళ్ళీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు, పాపం పుణ్యం దాంతో తీసేసుకోరాని. అసలు ఎన్ని జన్మలెత్తినా నీకు ఇది తెలియకుండా ఇంక శరీరం పుచ్చుకోవడం శరీరం పుచ్చుకోవడం శరీరంతో ఉండిపోవడం, ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున? కాబట్టి తస్మాద్ అపరిహార్యే, తప్పించలేని చక్రం అది, జనన మరణ చక్రం. దాని విషయంలో నువ్వు చెయ్యవలసింది ఒక్కటే, నత్వం సోచితుమర్హసి, ఏడవకూడదు. నే చచ్చిపోతానని ఏడవకో. ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి, కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు. అది ఆలోచించవలసిన విషయం. చావకుండా ఉండడానికి నువ్వు చచ్చిపోయేవాడివి కానే కావు, నువ్వు ఆత్మవి, నువ్వు లోపల ఉన్న దేహివి. నువ్వు దేహివన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఉత్తర క్షణంలో భయం పోతుంది, అయోమయం పోతుంది. ఇదే నేను మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. రజ్జు సర్పభ్రాంతి అంటే అద్వైతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని చీకట్లో వెళ్ళిపోతున్నాడు, ఎదురుగుండా ఏదో కదులుతోంది, అడ్డంగా పడుకుని అయిపోయాడు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము, నల్లత్రాసు ఇక్కడ తిరుగుతోందన్నారు, ఇదిగో పడుకుంది ఇక్కడ అన్నాడు. కాదేమో, త్రాడేమో ఇది అనుకున్నాడు. తల పైకెత్తినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్, పామే ఇంకొక రెండు అడుగులు వెనక్కేసి చూస్తున్నాడు, అలా ఎటు కదులుతుందని. అది అక్కడే ఇలా తిరుగుతోంది, బుస్ బుస్ అన్న శబ్దం వస్తోంది. పామే హడిలిపోయాలని నిలబడిపోయాడు. గభాలను గోడ దగ్గరికి వచ్చి దొరగారన్నారు, ఏం కోటేశ్వరారు అలా నిలబడిపోయారే, వెళ్తారుగా ఇలా గుడికి వెళ్ళలేనే అన్నారు. దొరగారు, పాము దొరగారు అన్నారు. పామా, ఇక్కడ పాము ఎక్కడుంది కోటేశ్వరారు, ఇక్కడ పాము లేని లేవే అన్నారు. లేదు దొరగారు, నల్ల త్రాచు పడుకున్నది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, నేను అది పామా త్రాడా తెలియాలి. భయంతో ఉన్నాను, ఉద్వేగంతో ఉన్నాను, ఒళ్ళు చెమట పట్టేస్తోంది, బుసలు వినపడుతున్నాయి, పడగ కనపడుతోంది, నల్లటి పాము పడుకునుంది. ఈ స్థితిలో దొరగారు పట్టుకొచ్చి నా చేతిలో, కోటేశ్వరారు ఈ యాపిల్ పండు పట్టుకోండి అన్నారనుకోండి, నాకేమైనా భయం తీరుతుందా? కోటేశ్వరారు ఈ 10,000 జేబులో పెట్టేసుకోండి అన్నారనుకోండి, 10,000 జేబులో పెట్టేసుకుంటే ఏమైనా తీరిపోతుందా? లేకపోతే మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నాన్నగారండి మీరు చదువుకున్న ఇదిగో రామాయణ గ్రంథం పట్టుకోండి అన్నాడు అనుకోండి, నా భయం తీరుతుందా? దొరగారు టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, ఏమవుతుంది? పోయిందంటే, ఊరే ఇది తాడ్రా అన్నానంతే. తాడ్రా అనగానే పడగలేదు, తాడ్రా అనగానే బుసలేదు, తాడ్రా అనగానే పాము లేదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో పైకెత్తి, దొరగారు తాడు దొరగారు, అచ్చు పాములో ఉంది చూసారా, ఇది చూసి ఎంత భయపడిపోయానండి అని అలా పక్కన బారేసి వెళ్ళిపోయాను. ఏది సత్యమో అది తెలియగానే భయం పోయింది, ఏది సత్యమో అది తెలియగానే నీకు పట్టిన చెమట్లు పోయాయి, ఏది సత్యమో అది తెలియగానే నీకున్న ఆందోళనలన్నీ పోయాయి. ఏది సత్యము, దేహి సత్యమో, దేహి సత్యమనేటటువంటిది నీ ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తే సుఖం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చి లోపల ఉన్నది ఎప్పుడు ఉంటుంది, అది అంతటా ఉన్నది అని నేను తెలుసుకోగలిగాను అనుకోండి, అంతటా అది నామరూపములుగా కనబడ్డ మాయ తప్ప యథార్థముగా అది అదిగానే ఉన్నది అని నేను జ్ఞానమన్న దీపము చేత దర్శనం చేస్తే, ఆనాడు సత్యము ఎరుకలోకి వస్తే అప్పుడు మాత్రం ఇక శరీరంలోకి రాను. నేను నేనుగా మిగిలిపోవడం అంటే ఆత్మయందు కలిసిపోయి పరమేశ్వరుడి యందు లయమై అలా ఉండిపోతాను. కాబట్టి అర్జున, ఇది సత్యం, దీన్ని తెలుసుకో. అంతేకాని జనన మరణ చక్రం గురించి భయపడి శరీరం శరీరం శరీరం అంటాయండి. ఇలా తెచ్చుకుని నువ్వు తెచ్చుకున్నవే ఈ శరీరాలు. ఎంత గొప్ప సత్యాన్ని ఆయన బోధ చేస్తున్నాడో మీరు ఈ రెండు శ్లోకముల వలన గుర్తెరుగుదురుగాక. రేపటి రోజున పద్మశ్రీ శోభానాయుడు గారు ఇక్కడ నర్తించడం కోసమని 2 రోజుల పాటు వస్తున్నారు. ఆ తల్లి ఆవిడ గొప్ప విదుషీమణి, నటరాజానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి తల్లి. ఆవిడ నర్తన అంటే అదేం సామాన్యమైనటువంటి నర్తన కాదు. ఆవిడ నటరాజస్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షములను పొందిన వ్యక్తి. నేను ఎందుచేత అంటున్నానంటే ఈ మాట, నేను ఆవిడ నటించినటువంటివి, ఆవిడ చేసిన నాట్యాలు కొన్ని చూశాను, కొన్ని చూడటమేమి యథా

అర్థంగా చెప్పాలంటే శోభానాయుడు గారి డ్యాన్స్ రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో జరుగుతోంది అంటే నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా దానికోసం బస్సులో వెళ్ళి అది చూసి రాత్రిప్పుడో కారేసుకుని ఇంటికి వచ్చేవాడిని. ఆవిడ నాట్యం అంటే నాకు అంత ఇష్టం. ఎందుకో తెలుసా అండి, అదంత శాస్త్రీయంగా ఉంటుంది. ఆవిడ స్వామి నేనుండ వైకుంఠమందు అని ప్రియా కార్తికేయందని ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు వేసేవారు శ్రీనివాస కళ్యాణంలో. ఆవిడ నర్తన అంటే ఈ రోజుల్లో నాట్యం చేసే వాళ్ళకి అసలు పెదవులు కదలవు. ఆ పాడుతున్న పాటకు అనుగుణంగా పెదవి కదపరు, భావ ప్రకటన ఉండదు. లాస్యం ఉండాలంటే భావ ప్రకటన ఉండాలి. భావ ప్రకటనము చెయ్యగలగడం ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఆ పక్కన పాడుతున్నటువంటి పాట యొక్క అర్థము బాగా తెలిసి ఉండి ఎవరి గురించి పాడుతున్నారో దాని వెనక ముందు విషయాలు ఏమిటో అందులో ప్రతిపాదింపబడిన రసం ఏమిటో బాగా తెలుసున్నవారైతే తప్ప అసలు అలా నర్తించలేరు. ఆవిడ ఈ వయసులో కూడా నిజంగా ఆవిడ అలా నర్తించగలుగుతున్నారంటే ఆవిడ కారణజన్మురాలు, మహాతల్లి. అటువంటి కారణజన్మురాలు రేపటి రోజున ఇక్కడ నాట్యం చేయడానికి వస్తున్నారు. రేపేమి, రేపు ఎల్లుండి కూడా. నిజంగా ఆవిడ నాట్యం చెయ్యడము అంటే బాంబేలో షణ్ముఖ హాల్లో చేయాలి, కాకినాడలో అయితే బహుశా సూర్యకళా మందిర్ లాంటి వెన్యూస్లో చేయాలంతే ఆవిడ. తప్పించి నాకు తెలుసున్నంత వరకు ఆవిడ ఇలా ఒక పల్లెటూరులో పక్కన పొలాలు ఇన్ని లైట్లు ఇలా ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లోనూ ఆవిడ డ్యాన్స్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అటువంటి తల్లి కూడా కొవ్వాడ లాంటి ఒక గ్రామానికి వచ్చి నాట్యం చెయ్యడానికి అంగీకరించి 2 రోజులు ఉంటున్నారంటే ఆ ఘనత అంతా సుబ్బారావు గారిది. మహానుభావుడు అంత భక్తితో జీవితాన్ని గడుపుతూ అంత వినయం. నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్లతోటి, నేను అసూయ పడుతుంటా సుబ్బారావుని చూస్తే వినయం నాకు లేదే అని అంటుంటాను. ఇలాగే ఉంటారు, ఎప్పుడు నాకు ఇది ఉందని ఇలా తలెత్తారు. ఆయన వినయానికి కదిలి వస్తున్నారు ఆవిడ అనుకుంటున్నాను నేను. రేపటి రోజు నా నృత్య కార్యక్రమం ఉంది, 7 గంటలకు ఉంటుందా సుబ్బారావు? రేపు 7 గంటలకి ప్రారంభం అవుతుంది, కానీ కొంచెం ముందుగానే మనం ఖాళీ చేయవలసి ఉంటుంది. ఆవిడ డ్యాన్స్ చేయడం అంటే ఇలా స్టేజ్ మీద చేయరు, దానికి ప్రత్యేక సెట్స్ కూడా వేసుకుంటారు. అందున మీరు చూసి తీరాలి. నేను ఒక్కసారి చూసి తెల్లబోయిన సాయిబాబా గారి యొక్క బ్రాహ్మీ స్థితిని నర్తించారు ఆవిడ. ఇక్కడే ఈ స్టేజ్ మీదే చూశారు. ఇప్పుడు ఉందండి ఆ డ్యాన్స్. ఆవిడ అది ఆ బ్రాహ్మీ స్థితి నోటితో చెప్పేది కాదు, అసలు అద్భుతం అది. పిల్లలతో గోళీలు ఆడుకుంటారు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్న వాళ్ళు, పిల్లల్లో పిల్లాడైపోతారు. అసలు నోటితో చెప్పడం కుదరదని, యొగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్ చేయవ. సాయిబాబా గారు పిల్లలతో గోళీలు ఆడడం దగ్గర నుంచి ఆవిడ అభినయిస్తారు ఆ బ్రాహ్మీమయమూర్తిగా. అసలు ఈవిడికి ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అనిపిస్తుంది. అటువంటి నటరాజ ఉపాసకురాలు 2 రోజుల పాటు నాట్యం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ కారణం రీత్యా నేను ఇలా ఒళ్ళు మరిచి 1.5 గంట 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే బాగుండదు. ఇంకొక కార్యక్రమానికి ప్రతిబంధకం కాకూడదని నేను 1 గంట ఉపన్యాసం చెప్పి ఆపేస్తున్నాను, చెప్పలేక కాదు 2 గంటలు. కాబట్టి రేపటి రోజు మాత్రం 6:15 ఉపన్యాసం ప్రారంభం చేస్తాను. 6:15 మొదలుపెట్టి 6:30 to 7 మధ్యలో ఆఫ్ చేసేస్తాను. అసలు నేను అది కూడా ఎందుకురా నువ్వు చెప్పడం, రేపు రోజు మానేస్తే ఏం నీకేమైనా సంకటమా అని మీరు అనుకోకండి, నేను మానేస్తాననే అన్నాను. రేపు ఎల్లుండి నేను చెప్పనండి, ఆవిడ నాట్యం చూద్దామని చెప్పాను. సుబ్బారావు గారు అన్నారు అలా కాదు లేవయ్యా, పేపర్లో వేశాం కదా, ప్రవచనం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం జరిగేటప్పుడు ఈశ్వర సేవ యందు బోధ అన్నది చాలా చాలా ప్రధానం. అందులో సాయిబాబా గారి జీవితం అంతా నిజానికి ఆ అందించిన ప్రక్రియ. అటువంటి చోట ప్రవచనం ఆగిపోకూడదు. అందుకని నీకు ముందు ఇంకో బల్ల ఇస్తాను రేపు, దాని మీద కూర్చుని చెప్పు 2 రోజులు అన్నారు. అందుకని రేపు ఎల్లుండి ఆ ముందు కూర్చుని మీ అందరికీ కొంచెం భరించవలసి ఉంటుంది నన్ను మీరు. కాబట్టి 30 నిమిషాలు 45 నిమిషాలు ఏదో ఒక విషయాన్ని గీతలోంచి మాట్లాడతానంటే దీనికి కొనసాగింపే మాట్లాడతాను. తదనంతరం 2 రోజులు ఆవిడ నృత్య కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ యథాతథంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఇవాళ వచ్చినట్టుగా వస్తే మీకు ఆ కుర్చీలు దొరకవు. 2, మీరు ఆ నృత్యాన్ని ఎక్కడో నిలబడి చూస్తే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి, కాబట్టి మీరు అందంగా చూడడం కుదరదు. కాబట్టి అందంగా మీరు అంత గొప్ప కార్యక్రమం కొవ్వాడకొచ్చి శోభానాయుడు గారు చెయ్యాలంటే సుబ్బారావు గారు అడగకపోతే ఆవిడ వస్తారని నేను ఒక్కనాటికి అనుకో. ఇది కొవ్వాడవాసుల అదృష్టం. కొవ్వాడ, కొవ్వాడ పరిసర ప్రాంతాల వాళ్ళు దీన్ని వినియోగించుకోకపోతే ఇంకా అంతకన్నా అమాయకత్వం, ఇంకంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి రేపు సాయంకాలం తాళాలు పెట్టేసి ఇళ్ళకి అందరూ కుటుంబం

బాలతో వచ్చేయండి చూద్దరు కానీ, నిశ్శబ్దంగా మాత్రం కూర్చోండి. ఆవిడ్ని ఆయన అంత అభిమానంగా అంత గౌరవంగా తీసుకొచ్చినందుకు ఆవిడ మర్యాద నిలబడాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే చాలు. కాబట్టి రేపు సాయంకాలం 5:15 నుంచే మీరు స్థానాలు ఆక్రమించకపోతే మీకు కూర్చుని చూడడానికి అవకాశం చిక్కదు. కానీ కార్యకర్తలు కొన్ని స్థానాలు ఆఫ్ చేసి ఇందులో కూర్చోకండి మాత్రం ఆక్రమించేయకండి. పెద్దరికాలు కొంతమందిని కూర్చోబెట్టుకోవడం వాళ్ళకు ఉంటాయి కదా, నా మాట పట్టుకుని కోటేశ్వరరావు కూర్చోమన్నాడు అన్నింటిలో కూర్చుండుకోండి, ఏదో 2 వరుసలో 3 వరుసలో వాళ్ళు అడుగుతారో ఉంచండి. ఇప్పుడు దీని తర్వాత ప్రవీణ్ కుమార్ అనుకుంటాను, చిరంజీవి ప్రవీణ్ కుమార్, మంచి వృద్ధిలోకి వస్తున్నవాడు. నాకు అన్నిటికన్నా అతనిలో నచ్చిన విషయం ఏమిటంటే ఓ మాట అన్నాడు ఈ మధ్య అయ్యప్ప స్వామి గుళ్ళో పాట పాడి, ఇవాళ నేను ఈ పాట పాడగలుగుతున్నాను అంటే దీనికి అంతటికీ కారణం కర్త కర్మ క్రియ మా గురువు గారు పెద్దాడ సూర్యకుమారి గారే అన్నాడు. గురువు యందు ఆ గౌరవం లేని వ్యక్తి ఆధ్యాత్మికతలో కానీ నాదోపాసనలో కానీ నృత్యంలో కానీ ఎందులో రాణించాడు. ఆ పిల్లవాడు చిన్న వయస్సులో పట్టుకోవలసిన విషయాన్ని పట్టుకున్నాడు. అందుకే నాకు ఆ పిల్లాడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఏమిటి అభిమానం అంటే గురువు గారి మీద అతనికి ఉన్న గౌరవం. ఆ గురువు మీద గౌరవం అలా నిలబడాలి. అతను శివశంకరి అన్న పాట ఒకటి ఉంది, ఘంటసాల గారు పాడింది, జగదేక వీరుని కథ అనుకుంటాను సినిమా, నాకు గుర్తులేదు సరిగ్గా. అది సామాన్యమైన పాట ఏం కాదు, చాలా బాగుంటుంది. ఆ పాట కూడా అవలీలగా పాడాడు మన అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి నేను కూడా కాసేపు 2-3 కీర్తనలు అతను పాడుతుంటే వింటాను. చక్కగా అటువంటి పిల్లల్ని మనం అభ్యున్నతి పదంలోకి తీసుకురావాలి. వాళ్ళు రేపు సంతోషంగా చెప్పుకోవాలి, పెద్ద విద్వాంసులై కాకినాడ కొవ్వాళ్ళలో చేసిన సభలో పాడితే ఎంత సంతోషం పొందానో అని. కాబట్టి చక్కగా మీ అందరు ఇలాగే నిశ్శబ్దంగా కూర్చుని అతని యొక్క గానామృతాన్ని గ్రోలెదరుగాక. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: మంచి సూక్ష్మజీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి. కొంతమంది రైతులు మంచి పంట వస్తుందనే ఆశతో రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వాడుతున్నారు. కానీ ఈ రసాయనాలు వ్యవసాయం ఆధారపడిన భూమిని నాశనం చేస్తాయి. ఆరోగ్యవంతమైన మట్టిలో అనేక రకాల మొక్కలు, క్రిములు, శిలీంధ్రాలు నివసిస్తాయి. ఈ జీవులు చనిపోయి సేంద్రియ పదార్థంగా మారుతాయి. ఇది మట్టిని నల్లగా, సారవంతమైందిగా, ఎంతో మెత్తగా మార్చుతుంది. ఇది నీళ్ళని బాగా పీల్చుకోగలదు. ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన తర్వాత మట్టిలోని జీవం నశిస్తుంది. అది మునిపటిలా నీటిని పీల్చుకోలేదు. కాబట్టి రైతులు ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది. వర్షపు నీరు వేగంగా ప్రవహించి మట్టిని చాలా తేలికగా కడిగివేస్తుంది. ఇప్పుడు భూమి తన సహజ సంతానోత్పత్తిని కోల్పోయింది. కాబట్టి రైతులు ప్రతి సంవత్సరం ఎరువుల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టక తప్పదు. రసాయనాల వల్ల మట్టిలో జీవం నశించినప్పుడు పంటలు కూడా కీటకాల దాడులకు, వ్యాధులకు మరింత తీవ్రంగా గురవుతాయి.

0: మంది రైతులకి తక్షణ ప్రయోజనాలే కావాలి గాని పర్యావరణాన్ని గురించి పట్టించుకోరు. కానీ దిగుబడి తగ్గడం చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఆందోళన పడతారు. వ్యవసాయ డీలర్లు రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేయమని, ఎరువులు ఎక్కువగా వేయమని చెప్పి ఊరుకుంటారు. కాబట్టి రైతులకు లాభాలు రావడం కష్టమవుతుంది.
1: అగ్రోకెమికల్స్ వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి, దిగుబడిని తద్వారా లాభాలను మెరుగుపరచడానికి మనం మంచి సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటిని దుకాణాల్లో కొనవచ్చు లేదా మీరే స్వంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్లోని రైతుల ద్వారా నేర్చుకోబోతున్నాం.
0: ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఎప్పుడూ సవాలే. మాకు మరింత పోషకాలున్న సురక్షితమైన ఆహారం కావాలి. ప్రభావవంతమైన సూక్ష్మజీవులు మనకు సురక్షితమైన పోషకాలున్న ఆహారాన్ని అందించగలవు. మనం మన పిల్లలకు విషపూరితమైన ఆహారాన్ని పెట్టలేం.
1: వాణిజ్యపరంగా లభించే ప్రభావవంతమైన సూక్ష్మజీవులు లేదా ఈఎం అనేది మంచి సూక్ష్మజీవుల మిశ్రమం. అవి చెడు సూక్ష్మ క్రిములను నాశనం చేసే మంచి క్రిములు. పేడ, చనిపోయిన మొక్కలు కుళ్ళిపోవడానికి, మీ మట్టిని సారవంతం చేయడానికి, కంపోస్ట్ తయారీకి అవి సహాయపడతాయి. ఈఎం అనేవి ఎక్కువగా మంచి బ్యాక్టీరియా, ఈస్ట్, పులియబెట్టే శిలీంధ్రాలు. రకరకాల సూక్ష్మజీవుల పనితీరు రకరకాలుగా ఉండి అవి ఒకదాన్నొకటి బలోపేతం చేస్తాయి. కాబట్టి ఈఎం మిక్స్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
0: సమర్థవంతమైన సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి నేలలోని మంచి సూక్ష్మజీవుల్ని పెంచవచ్చు. ఇవి గాల్లో నత్రజనిని స్థిరపరుస్తాయి. దానివల్ల సేంద్రియ పదార్థాలు వేగంగా కుల్లడం వీలవుతుంది. మొక్కలకు పోషకాలను, ఉపయోగకరమైన సేంద్రియ సమ్మేళనాలను అందుబాటులో ఉంచుతుంది. ఈఎంను ఉపయోగించడం ద్వారా మనకు చక్కటి మట్టి కూర్పు లభిస్తుంది. ఆ మట్టి నీళ్లు ఎక్కువగా పీల్చుకోగలదు. అందుకని మాకు తక్కువ నీటిపారుదల సరిపోతుంది.
2: ఈఎం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఈఎం కీటకాలను తిప్పికొడుతుంది, మట్టిలో ఉండే వ్యాధులను అణిచివేస్తుంది.
1: వ్యవసాయ రసాయనాల వల్ల దెబ్బతిన్న నేలలను పునర్నిర్మించడానికి సమర్థవంతమైన సూక్ష్మజీవులు సహాయపడతాయి. నేల సారంగా నల్లగా మారడంతో దాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కొంతమంది రైతులు భూమిని దున్నడం పూర్తిగా మానేసి నేరుగా దంట్లలోనూ పెరిగిన చెట్ల మధ్య నాటారు.
0: మొదటి 2-3 ఏళ్లలో కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలను తీసేసి వాటిని నేల మీద కప్పవచ్చు. ఈఎంను వాడిన 2-3 సంవత్సరాల తర్వాత మట్టిలో కలుపు మొక్కల విత్తనాలు తగ్గిపోతాయి.
1: ప్రభావవంతమైన సూక్ష్మజీవులు పంట వేగంగా పెరగడానికి, అధిక దిగుబడులు, మెరుగైన ఉత్పత్తి రావడానికి కూడా కారకాలవుతాయి. ఈఎం వల్ల ఒనగూడే కొన్ని ప్రయోజనాలను తెలుసుకున్నాం కనుక దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు వ్యవసాయ దుకాణంలో పంటలు, కూరగాయల కోసం కాన్సన్ట్రేటెడ్ ఈఎంని కొనవచ్చు. దీన్ని వాడే ముందు మంచి సూక్ష్మజీవులను సక్రియంగా చేయడానికి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. రెండు లీటర్ల వెచ్చని నీళ్లలో 3 టేబుల్ స్పూన్ల మొలాసిస్ చేర్చి బాగా కలపాలి. మంచి సూక్ష్మజీవులకు మొలాసిస్ ఆహారం కాబట్టి అవి త్వరగా పెరుగుతాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఈఎం చేర్చాలి. ద్రావణాన్ని సీసాలో గాని కూజాలో గాని పోసి నీడలో ఉంచాలి. రోజుకు 2 సార్లు కూజా నుండి గ్యాస్ను విడుదల చేయాలని గుర్తుంచుకోండి. 7 రోజుల తర్వాత మీ ఈఎం యాక్టివేట్ అవుతుంది. మీ స్థానిక వ్యవసాయ దుకాణంలో కాన్సన్ట్రేటెడ్ ఈఎం అందుబాటులో లేకపోతే ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న గాని, నానబెట్టిన పప్పులు లేదా చిక్కుళ్ళు, పెరుగు, ఈస్ట్, బియ్యం కడిగిన నీళ్లతో మీరే మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఎదుగుదలని ప్రోత్సహించే సూక్ష్మజీవులు ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల మీద మంచి శిలీంధ్రాలు పెరుగుతాయి. పప్పుల మీద మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా లభిస్తుంది. వాటిలో కొన్ని గాల్లోని నత్రజని

ని స్వీకరించేవి కూడా ఉంటాయి. పెరుగులోని పాల బ్యాక్టీరియా సేంద్రియ పదార్థాన్నే కాక చెక్క కులిపోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మట్టిలోని వ్యాధికారక సూక్ష్మక్రిములను కూడా నీరసించేలా చేస్తుంది. విడిగా ఒక మట్టి కుండలో 2 గుప్పెల్లా ఉడకబెట్టిన బియ్యాన్ని పప్పులను వేసి దాన్ని కాగితంతో గాని గుడ్డతో గాని

0: కుండను గడ్డివాములో ఉంచండి. ఇక్కడ ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. ఇది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒక వెదురు పొదలో పప్పులు వేసిన కుండని పెట్టి ఆకులతో కప్పాలి. చీకటిగా తేమగా ఉండే చోట్లలో మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దాదాపు 5 నుంచి 7 రోజుల తర్వాత కుండల్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి. పప్పులు పోసి వెదురు పొదలో పెట్టిన కుండ నుంచి మీకు నత్రజనిని స్వీకరించే బ్యాక్టీరియా లభిస్తుంది. గడ్డివాములోని బియ్యం కుండ నుంచి మీకు కొన్ని శిలీంధ్రాలు, ఇతర మంచి సూక్ష్మజీవులు లభిస్తాయి. సూక్ష్మజీవులు తెల్లగా పత్తిలా ఉంటాయి. ఇప్పుడు మీరు ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఒక కుండలో 200 గ్రాములు లేక 12 టేబుల్ స్పూన్ల మొలాసిస్ ని 12 టేబుల్ స్పూన్ల బియ్యం కడిగిన నీటిలో కలపండి. వాటిని ఒక పెద్ద బేసిన్లో పోసి 2 లీటర్ల నీళ్లు పోయండి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ లేక 7 నుంచి 8 గ్రాముల ఈస్ట్ అందులో కలపండి. బియ్యం నుంచి 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని, పప్పుల నుంచి మరో 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని చేర్చండి. వాటిని బాగా కలిపి ద్రావణంలో చేర్చండి. ద్రావణాన్ని గాలి చొరబడని కూజాలో ఉంచి మంచి సూక్ష్మజీవులను సక్రియం చేయడానికి వారం రోజులు చీకటిగా ఉండే చోట నిల్వ చేయండి. కూజాలో గ్యాస్ పెరుగుతుంది కాబట్టి రోజుకు 1 నుంచి 2 సార్లు గ్యాస్ ని తొలగించడానికి మూతని తెరవండి. వారం రోజుల తర్వాత యాక్టివేట్ అయిన మంచి సూక్ష్మజీవుల ద్రావణం మీకు లభిస్తుంది.
1: గ్యాస్ ను విడుదల చేయటానికి మేము ప్రతిరోజు బాటిల్ ని తెరుస్తాము. సిద్ధంగా ఉన్నప్పుడు పరిష్కారం ఒక ఆహ్లాదకరమైన తీపి పుల్లని వాసన కలిగి ఉంటుంది. అప్పుడు అది మనకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
0: ఇప్పుడు దాని పొలానికి ఎలా వాడాలో చూద్దాం. రసాయనాలని మితిమీరి వాడడం వల్ల చాలా రకాల భూములు క్షీణించాయి. వాటిలో సేంద్రియ పదార్థం తగ్గిపోయింది. మంచి సూక్ష్మజీవులకు ఆహారంగా సేంద్రియ పదార్థం కావాలి కాబట్టి ముఖ్యంగా మొదటి సంవత్సరంలో మంచి సూక్ష్మజీవులను పొలంలో వాడేటప్పుడు మీరు సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చాలి. మట్టిని సిద్ధం చేయడానికి 150 మిల్లీలీటర్లు లేక 10 టేబుల్ స్పూన్ల సక్రియం చేసిన ద్రావణాన్ని 15 లీటర్ల నీళ్లలో కలపాలి. సాయంత్రం పూట పొలంలో మట్టి మీద, కంపోస్ట్ కుప్పల మీద ద్రావణాన్ని పల్చగా పిచికారీ చేయాలి. మర్నాడు పొద్దున్న ఎండ నుంచి మంచి సూక్ష్మజీవులను రక్షించడానికి మట్టిలో కంపోస్ట్ను వదులుగా కలపాలి. మూడు రోజుల తర్వాత మంచి సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కుల్లబెట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు పంటని నాటవచ్చు. మొలకలు వచ్చేటప్పుడు విత్తనంలో దాగి ఉండే వ్యాధులు మీ పొలానికి వ్యాపించకుండా అరికట్టాలి. సుమారు 1 లీటర్ నీటిలో 1 చెంచాడు ద్రావణాన్ని కలపాలి. ఆవాల వంటి చిన్న విత్తనాలని 20 నుంచి 30 నిమిషాలు పల్చన

0: చేసిన ద్రావణంలో నానబెట్టండి. దోసకాయ వంటి మీడియం విత్తనాలని 30 నుంచి 60 నిమిషాలు, అలాగే గుమ్మడికాయల వంటి పెద్ద విత్తనాలని 2 నుంచి 3 గంటలు ఉంచాలి. ఈ పల్చటి ద్రావణంలో మొలకల వేళ్లను 10 నిమిషాల పాటు ముంచవచ్చు. వరి కాక ఏదైనా ఇతర పంట మీద పిచికారీ చేయడానికి 1 మూతడు లేక 10 మిల్లీమీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. పంటలు ఎదిగిన తర్వాత 4 రోజుల పాటు వారానికి 1 సారి పిచికారీ చేయాలి. సాయంత్రం స్ప్రే చేయడం మంచిది. మంచి సూక్ష్మజీవులకు ఎండ శత్రువు కాబట్టి ముఖ్యంగా విత్తనాల పాదులు, తోటలు, కూరగాయల పొలాల్లో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ మంచి సూక్ష్మజీవులు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. మట్టిలో నీటిని నిలిపి ఉంచి కాలక్రమేణా మల్చ్ పొలానికి మంచి కంపోస్ట్గా మారుతుంది. మీరు ఎండుగడ్డిని కానీ పచ్చగడ్డిని కానీ కప్పితే మల్చ్ మీద ద్రావణాన్ని పల్చగా చల్లవచ్చు. విశాలమైన పొలాలు, వరి పంట కోసం 1000 లీటర్ల పారు నీళ్లలో 1 లీటరు ద్రావణాన్ని కలపాలి. పండ్ల చెట్లకైతే 1 మూతడు ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ద్రావణాన్ని పల్చగా చేసి ఆకుల మీద, కింద, నేల మీద పిచికారీ చేయాలి.
1: నిజానికి ఈ మంచి సూక్ష్మజీవులతో ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయడానికి నేల మీద, ఆకుల మీద తడిపితే చాలు.
0: కొన్ని సంవత్సరాలుగా తెలివిగల రైతులు ఇంట్లో తయారు చేసిన మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని అమ్ముతున్నారు.
2: మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని కొనుగోలు చేయటానికి నా దగ్గరకు వచ్చిన రైతులందరూ దాన్ని మొదటిసారి వాడినప్పుడే దాని పనితనాన్ని ఒప్పుకున్నారు.
3: ఈ వీడియో నుండి మనం నేర్చుకున్నదేమిటో చూద్దాం. డబ్బు ఆదా చేయడానికి, రసాయనాలు లేకుండా మట్టిని మెరుగుపరచడానికి మంచి సూక్ష్మజీవులు మీకు సహాయపడతాయి. షాప్లో కొన్న కాన్సన్ట్రేటెడ్ ఈఎంని మొలాసిస్ నీళ్లలో కలిపి నీడలో 1 వారం రోజుల పాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతంగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్లలో కలిపి ఏ పంట మీదనైనా విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే తెగుళ్ళు, వ్యాధులు తగ్గి చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు.
1: రసాయన ఎరువులు, పురుగుల మందులను పదే పదే వాడి మనం భూమిని సారహీనం చేశాం. ఇవి వ్యవసాయ భవిష్యత్తును దెబ్బతీస్తాయి. మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. తర్వాతి తరాల కోసం భూమిని తిరిగి ఆరోగ్యంగా మార్చాలి.
4: మాటికి రక్షకర్తవ్యం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధ చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పలు రకాల నట్స్, సీడ్స్ బజార్లలో దొరుకుతున్నాయి, కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండిపోయే వాళ్ళే ఎక్కువ. కానీ అంతే సమానమైన పోషకాలను కలిగి ఉండే నట్స్ మరియు సీడ్స్ పట్ల అవగాహన పెంచుకొని వాటిని తీసుకోగలిగితే పోషక లోపాలను నివారించుకోవచ్చు. బాదం, పిస్తా, జీడిపప్పు, హెజిల్ నట్, ఇలా అన్ని రకాల నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. తాజాగా అవిసె గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, తర్బూజ, దోస విత్తనాలు అందించే ఆరోగ్య ప్రయోజనాల పట్ల కూడా అవగాహన అయితే పెరిగిందండి.

పీచు, ఐరన్, సమృద్ధిగా ఉండే మకానాల వాడకం కూడా పెరిగింది. అయితే కొన్ని రకాల నట్స్, సీడ్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కాబట్టి తరచూ తినడం సాధ్యపడకపోవచ్చు. అలాగని నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదండి. అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ నట్స్ మరియు సీడ్స్ అయితే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వేరుశనగలు, శనగల గురించి చెప్పుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసాకృతులు సమృద్ధిగా ఉంటాయి. సబ్జా విత్తనాలు, పుచ్చ విత్తనాలు కూడా పోషక భాండాగారాలే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు, అలసందలు, బొబ్బర్లతో ఎక్కువ పీచు, ప్రోటీన్ దొరుకుతాయి. దోస గింజలు, నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, పీచు ఉంటాయి. వీటితో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి వేరుశనగలు, నువ్వులను పొడి చేసుకుని కూరల్లో కలుపుకుంటూ ఉండాలి. చెక్కలు, ఉండలు తయారు చేసుకుని సాయంకాలం స్నాక్స్గా తింటూ ఉండాలి. ఎండుద్రాక్ష, ఇండియన్ డేట్స్లో పీచు మరియు పొటాషియం, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ని తినే విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. కొందరు వాటిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు వీటి పట్ల విముఖత ప్రదర్శిస్తారు. ఇలాంటి సందర్భాల్లో డ్రై ఫ్రూట్స్తో చిక్కీలు, లడ్డూలు తయారు చేసుకోవచ్చు. 4 రకాల డ్రై ఫ్రూట్స్లను నూనె లేకుండా వేయించి పొడి కొట్టుకుని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. బెల్లం పాకంలో కలిపి లడ్లు, చిక్కీలు కూడా తయారు చేసుకోవచ్చండి. నువ్వులు, సబ్జా గింజలు, పనస, అవిసె గింజలు, వేరుశనగలు, శనగలను కూడా ఇదే విధంగా దంచి బెల్లం పాకంలో కలిపి చిక్కీలు తయారు చేసుకోవచ్చు. బెల్లంకు బదులుగా ఖర్జూరంతో కలిపి లడ్డూలు, చిక్కీలు కూడా తయారు చేసుకోవచ్చండి. పాయసాలు, హల్వాల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే వాడుకోవచ్చు. తోటకూర గింజల్లో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. వీటితో కూడా చిక్కీ తయారు చేసుకోవచ్చు. ఇక శక్తినిచ్చే డ్రై ఫ్రూట్ స్నాక్స్ను సాయంకాలం వేళల్లో అయితే తినాలండి. సాయంకాలానికి ఆఫీస్ నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పెద్దలు, స్కూళ్ళ నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పిల్లలకు ఇవి ఎనర్జీ బూస్టింగ్ స్నాక్స్గా ఉపయోగపడతాయి. వీటితో శక్తి పెరగడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో చక్కెర ఉండదు కాబట్టి మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే డ్రై ఫ్రూట్స్లను హృద్రోగులు సైతం భయం లేకుండా తినొచ్చండి. ప్రయాణాల్లో చటుక్కును తినగలిగే తిండ్లుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 50 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కొన్ని పోషక లోపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. వాటి ఫలితంగా తలెత్తే ఒళ్ళు నొప్పులు, నిస్సత్తువులను పైబడే వయసుకు ఆపాదించే మహిళలే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ నడి వయసు పోషక లోపాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోగలిగినప్పుడే చురుగ్గా పనులన్నీ చేసుకోగలుగుతారు. భారతీయ మహిళల్లో అత్యంత సాధారణ పోషక సమస్య ఐరన్. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసపడుతున్నా, జుట్టు ఊడిపోతున్నా, చర్మం పాలిపోయినా ఐరన్ లోపంగానే భావించాలి. ఐరన్ లోపిస్తే కండరాలకు, మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఐరన్ పుష్కలంగా దొరికే పాలకూర, బీట్రూట్లు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. వీటిలోని ఐరన్ను శరీరం సమృద్ధిగా శోషించుకోవడం కోసం వాటికి విటమిన్ సి జోడించాలి. ఇక మెనోపాజ్ తర్వాత కాల్షియం శోషణ క్షీణిస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే కాళ్ళు నొప్పులు వేధిస్తాయి, గోళ్ళు పెలుసుగా మారిపోతాయి, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరుగుతాయి. ఈ వయసులో ఎముకలు నిశ్శబ్దంగా సాంద్రతను కోల్పోతూ ఉంటాయి. కాబట్టి రాగులు, నువ్వుల విత్తనాలు, పన్నీర్లను ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఉదయం శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి. ఇక 50% పైగా భారతీయుల్లో విటమిన్ B12 లోపం అయితే కనిపిస్తుంది. శాకాహారుల్లో ఈ సమస్య ఎక్కువే. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, చేతుల్లో, పాదాల్లో తిమ్మిర్లు, నిరంతరం అలసట విటమిన్ B12 లోపం లక్షణాలు ఇవన్నీ. ఈ సమస్యను పరిష్కరించకపోతే నాడి నష్టం జరగవచ్చు, డెమ్నీషియా లక్షణాలు పెరగవచ్చు. కాబట్టి ప్రతిరోజు పాల ఉత్పత్తులు లేదా పులిసిన పదార్థాలు తీసుకోవాలి. కొందరికి సప్లిమెంట్లు కూడా అవసరమవుతాయి. ఇక 75% పైగా భారతీయ మహిళల్లో విటమిన్ D లోపం అయితే కనిపిస్తుందని

ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నిరంతరం నీరసం ప్రధాన లక్షణాలు. ఈ విటమిన్ తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి, వ్యాధి నిరోధక శక్తి కుంటుపడుతుంది. కాబట్టి ఉదయం వేళ కనీసం 20 నిమిషాల పాటు ఎండకు బహిర్గతం కావాలి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లు వాడుకుంటూ ఉండాలి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. గుండెపోటుకు గురైన తర్వాత గుండె స్వయంగా కండర కణాలను పెంచుకోగలుగుతుందని తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. భవిష్యత్తులో గుండె వైఫల్యం తదనంతరం చికిత్సలను సులభతరం చేయడంలో ఈ తాజా ఆవిష్కరణ దోహదపడుతోంది. సాధారణంగా గుండెపోటు తర్వాత గుండెలోని కొంత భాగం మచ్చలా మారిపోతుంది. అదే సమయంలో ఆ ప్రదేశంలో కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతున్నట్టు శాస్త్రవేత్తలైతే కనుగొన్నారు. గుండెపోటుతో గుండె కణాలు చనిపోతాయి, కాబట్టి గుండెలోని ఆ ప్రాంతాన్ని తిరిగి మరమ్మతు చేయడానికి వీలు పడదని, బలహీనపడిన గుండె తక్కువ సామర్థ్యంతో మాత్రమే అవయవాలకు రక్తాన్ని పంపిణీ చేయగలుగుతుందని భావించారు. అయితే గుండెపోటుకు గురైన తర్వాత గుండె కొత్త కండర కణాలను ఉత్పత్తి చేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలైతే గుర్తించారు. ఇందుకోసం గుండె వైఫల్యం కారణంగా బైపాస్ సర్జరీ చేయించుకునే రోగుల నుంచి గుండె కణజాలాన్ని సేకరించి పరిశీలించారట. అలా పరిశీలించినప్పుడు గుండెలో మైటోసిస్ అనే కణ విభజన పునరుత్పత్తి ప్రక్రియ చోటు చేసుకోవడాన్ని పరిశోధకులైతే గమనించారండి. ఈ తాజా ఆవిష్కరణ వల్ల గుండె వైఫల్య నష్టాన్ని చక్కదిద్దే కొత్త గుండె కణాల ఉత్పత్తి సాధ్యపడుతుందని, గుండె వైఫల్యాన్ని రివర్స్ చేసే కొత్త గుండె కణాల ఉత్పత్తి తమ ప్రధాన లక్ష్యమని రాయల్ ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి చెందిన గుండె వైఫల్య నిపుణుడైన ప్రొఫెసర్ షాన్ లాల్ అయితే పేర్కొంటున్నారు. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చేసుకో, డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తారా.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పిల్లలకు పాలు ఖచ్చితంగా బలవర్ధకరమే, అయితే వాటిలో కలిపే మాల్ట్ ఆధారిత పొడులు ఆరోగ్యకరమైనవేనా? శక్తినిస్తాయని, వ్యాధి నిరోధక శక్తికి, ఎదుగుదలకు దోహదపడతాయని ఆయా కంపెనీలు చేసుకుంటున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం? ఆకర్షణీయమైన ప్యాక్లు, డబ్బాలు, సీసాల్లో దొరికే ఈ పొడుల గురించి వైద్యులు ఏమంటున్నారు? వీటి గురించి అయితే తెలుసుకుందామండి. రుచిగా తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు పేచి పెట్టకుండా తాగుతారనే ఆలోచనతో తల్లులందరూ పాలల్లో ఈ పొడులను కలిపి పిల్లలకు అందిస్తూ ఉంటారు. ఈ సంస్కృతి పిల్లలున్న ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ, ఇలా పలు రకాల రుచుల్లో దొరికే ఈ పొడులు ప్రధానంగా పాలపొడి, మాల్ట్, చక్కెరలు, డేట్ పౌడర్, కోకోనట్ పౌడర్, బెల్లం పొడులతో తయారవుతాయి. చక్కెర, బెల్లంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం నీళ్లలో కరిగే తెల్లని పొడి అంటే మాల్ట్రోడెక్స్ట్రిన్ని ఈ పొడుల్లో కలుపుతూ ఉంటారు. అలాగే కృత్రిమ రంగులు, రుచులు కూడా జోడిస్తూ ఉంటారు. నిజానికి వీటితో జరిగే పోషక ప్రయోజనాలు శూన్యమండి. అదనంగా వీటితో దుష్ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటంటే, ఈ పొడుల్లోని తీయదనం వల్ల పిల్లల దంతాలు పుచ్చిపోతాయి. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాల వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. తీపికి అలవాటు పడిపోయిన పిల్లలు అలాంటి పదార్థాల మీద యావను పెంచుకుంటూ ఉంటారు. ఈ పొడులు కలిపిన పాలు తాగిన వెంటనే రక్తంలోని చక్కెరలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు చోటు చేసుకుని పిల్లలు అతి చురుగ్గా మారిపోతారు. తీపి అందనప్పుడు చికాకుకు లోనవుతూ ఉంటారు. తీపి తింటూ పెరిగే పిల్లల్లో స్థూలకాయం, పీసీఓఎస్, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని కంపెనీలు చక్కెరకు బదులుగా బెల్లం, తాటి బెల్లం, స్టీవియా, మాంగ్ ఫ్రూట్లను వాడుతున్నట్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి తీపి పదార్థం వాడినా వీటి ద్వారా పిల్లలకు తీపినే అలవాటు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నిజానికి పిల్లలకు 5-6 ఏళ్ల వయసు వచ్చే వరకు తీపిని అస్సలు అలవాటు చేయకూడదు. చక్కెర కలపని పాలనే మొదటి నుంచి అలవాటు చేస్తే ఎలాంటి పొడులు కలపవలసిన అవసరం లేకుండానే పిల్లలు సాదా పాలనే ఇష్టంగా తాగుతారు. ఒకవేళ ఇప్పటికే తీపి అలవాటు పడిన పిల్లలైతే పాలల్లో బాదం, ఖర్జూరం పొడులను కలిపి అందిస్తూ క్రమేపీ వాటిని కూడా తగ్గిస్తూ సాదా పాలు తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి. మరీ ముఖ్యంగా 2 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు చక్కెర, బెల్లం, ఖర్జూరం పొడులు, తేనె, కొబ్బరి, చక్కెర లాంటి తీపి పదార్థాలు అలవాటు చేయకూడదు. వీటిని పదార్థాలపైన చల్లి అందించడం కూడా సరికాదండి. పిల్లలకు ఖర్జూరం తినిపించాలనుకుంటే దాన్నొక పండుతో సమానంగా పరిగణించి మిగతా పండ్ల మాదిరిగానే తినిపించాలి. మింగడానికి బదులుగా నమిలి తినే పదార్థాలే ఆరోగ్యకరమైనవి. ఈ పోషకాలను శరీరం సంపూర్తిగా శోషించుకోగలుగుతుంది. శరీరంలో అకస్మాత్తుగా చక్కెర హెచ్చుతగ్గులు కూడా చోటు చేసుకోవు. కాబట్టి పిల్లలకు ఈ పొడుల ద్వారా అందే విటమిన్

లను పండ్లు నట్స్ రూపంలో అందించవచ్చు. ఈ పదార్థాలతో దంతాలు కూడా నిక్షేపంగా ఉంటాయి. బడిఏడు పిల్లలకు రోజుకు 2 సార్లు పండ్లు, ప్రతి భోజనంలో కూరగాయలు, రోజుకొకసారి నట్స్ తినిపించాలి. చిన్నపిల్లలకు నట్స్ నేరుగా ఇవ్వకుండా పొడి చేసి లడ్డూ రూపంలో తినిపించవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నీటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను

విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. అంగ వంగ.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం

శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారతదేశం ఒక దిగ్దర్శనం పాఠం వింటారు.
2: గుడ్ మార్నింగ్ టీచర్.
3: గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ కూర్చోండి. నిన్నటి పాఠం అందరూ చదివారా?
4: చదివాం టీచర్.
3: సరే, ఈ రోజు కొత్త పాఠం చెప్తాను, సరేనా?
5: సరే టీచర్.
6: ప్లీజ్ టీచర్, ఈ ఒక్క రోజుకి పాఠం వద్దు టీచర్.
3: మరేం చెప్పుకుందాం? అది సరే, శరత్ ఎక్కడా? ఈరోజు స్కూల్కి రాలేదా ఏంటి? కనపడటం లేదు.
4: శరత్ వాళ్ళ అన్నయ్య వదిన లండన్ నుండి వచ్చారు టీచర్, అందుకే రాలేదు.
3: ఓహో, లండన్ నుంచి వచ్చారా? వాళ్ళన్నయ్య వాళ్ళు లండన్లో ఏం చేస్తారు?
7: లండన్లో వాళ్ళన్నయ్య ఇంజనీర్గా చేస్తున్నారట టీచర్.
3: అవునా, శరత్ వాళ్ళన్నయ్య ఇంజనీరు. సరే, మరి మీరందరూ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? మనోజ్, ముందు నువ్వు చెప్తావా?
8: మంచి డాక్టర్ అయ్యి అమెరికాలో సెటిల్ అవ్వాలని నా కోరిక టీచర్.
3: మంచి కోరికే. మంజు, మరి నీ ఆలోచనేంటి?
4: నేను అమెరికాలో సెటిల్ అవుతాను టీచర్.
9: నేను కూడా టీచర్.
10: నేను వెళ్తాను టీచర్.
3: అప్పుడు భారతీయులంతా అమెరికన్లే అన్నమాట.
7: అలా అయితే నేను లండన్కే వెళ్తాను, అమెరికాకి వెళ్ళను.
3: ఏంటి, అందరూ అమెరికా లండన్ వెళ్ళిపోతే మన ఇండియాలో ఎవరుంటారు? ఇక్కడ లేని గొప్పతనం అక్కడేముందో మరి. మీరంతా ఆయా దేశాలకు వెళ్తానంటున్నారు, ఏంటి సంగతి?
4: మన ఇండియాలో ఏముంది టీచర్, మంచి ఉద్యోగ అవకాశాలే లేవు. అందుకే బాగా చదవాలన్నా సంపాదించాలన్నా అందరికీ అమెరికానే అవకాశం కల్పిస్తుంది.
3: మీకు భారతదేశం గురించి ఏమీ తెలియదు. ముందుగా మన ప్రియమైన మాతృదేశం భారతదేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు చాలా విషయాలు మీకందరికీ వివరంగా చెప్తాను, సరేనా?
2: అలాగే టీచర్.
3: మన దేశం ప్రపంచంలోనే 7వ పెద్ద దేశం. ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉంది. ఆచార సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ దేశానికి సరిహద్దులుగా తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. మంజు, మన దేశానికి ఉత్తరాన ఏ రాష్ట్రం ఉంది?
4: మన దేశానికి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది టీచర్.
8: నేను చెప్తాను టీచర్, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉంది టీచర్.
7: తూర్పున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది టీచర్.
9: పడమర గుజరాత్ రాష్ట్రం ఉంది టీచర్.
3: వెరీ గుడ్. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన కన్యాకుమారి అగ్రము, తూర్పున అరుణాచల్ కొండలు, గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు మన సరిహద్దు రాష్ట్రాల్లోని ముఖ్య కొస ప్రాంతాలుగా ఉన్నాయి. అందువల్ల

0: భౌగోళికంగా భిన్నత్వం ఉన్నప్పటికీ విశాలమైన దేశం మనది.
1: భిన్నత్వం ఏకత్వమున్న దేశమంటే ఏమిటి టీచర్?
0: మన దేశంలో అనేక రకాల భాషలు, మతాలు, కులాలు, ఆచార సంప్రదాయాలను పాటించేవారున్నారు. భిన్న సంస్కృతులు మేళవించినప్పటికీ అందరి భావాలు ఒకటే. కాబట్టే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తున్న దేశంగా చెప్పుకుంటున్నాం.
2: భిన్నత్వాలింకా వేటిలో ఉన్నాయి టీచర్?
0: అదే చెప్తున్నాను మనోజ్. ఇంకా పలురకాల ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, పండుగలు జరుపుకునేవారున్నారు. ఇవే కాకుండా భౌగోళిక విస్తరణలోనూ, శీతోష్ణ స్థితులలో కూడా భిన్నత్వం ఉంది.
3: ఇంకా ఏమేమున్నాయి టీచర్?
0: ఇంకా మన దేశంలో వివిధ తరహాల నాట్యరీతులు, సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. అయితే కనిపిస్తున్న ఈ రకమైన భిన్నత్వాలలో అంతర్వాహినిగా ఏకత్వం ఉంది. ఈ లక్షణమే విభిన్న ప్రాంతీయ సంస్కృతులను ఏకంచేస్తూ జాతీయ సంస్కృతికి ఏకరూపాన్ని కల్పిస్తూ ఉంది. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం ఒక అద్భుతాల కూడలి.
3: అమ్మో, నిజంగా మన దేశం చాలా అద్భుతం.
0: అవును లిఖిత్, అద్భుతమే కాదు, అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో మనం కూడా ఉన్నాం. ప్రస్తుతం మన దేశ జనాభా ఎంతో చెప్పగలరా?
1: నేను చెప్తాను. 100 కోట్లు పైనే ఉంటుంది కదా టీచర్?
0: ఆ, దగ్గరగానే చెప్పావు. కానీ 100 కోట్లు కాదు. ప్రస్తుతం మన దేశ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లకి పైమాటే.
4: అమ్మో, అంత ఎక్కువ జనాభా? 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల పైనున్నారా?
1: 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు పైనే ఉందని మా నాన్న కూడా చెప్పారు టీచర్.
0: కరెక్ట్గా చెప్పావు. ప్రపంచ దేశాలలో చైనా తర్వాత 2వ స్థానం మనదే. మన దేశంలో జనాభా ఒక ప్రధానమైన వనరు. అంతేకాదు, మనమంతా మాట్లాడే బహుళ భాషలు మన దేశం యొక్క అద్భుత వైవిధ్యతకు చిహ్నాలు.
3: బహుళ భాషలు అంటే ఎన్ని భాషలు టీచర్?
0: భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో 22 భాషలు గుర్తింపు కలిగి ఈనాటికి వాడుకలో ఉన్నాయి.
4: అవునా టీచర్? మన దేశంలో 22 రకాల భాషలున్నాయా? నాకైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు.
0: అయితే వినండి, భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలేంటో చెప్తాను. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడం, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఈ 22 భాషలు కూడా మన భారత రాజ్యాంగం చేత గుర్తించబడి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
3: అవునా టీచర్?
0: అవును. మరి ఈ 22 భాషల్లో మన జాతీయ భాష ఏంటో తెలుసా మీకు?
3: మన జాతీయ భాష హిందీ టీచర్.
0: వెరీ గుడ్ లిఖిత్. మరి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి? మనోజ్, నువ్వు చెప్పు.
2: మన దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి టీచర్.
0: రైట్. ఇలా చిన్న పెద్ద రాష్ట్రాలతో కూడిన భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోంది.
4: సమాఖ్య విధానమా? అంటే ఏంటి టీచర్?
0: వంశీ, మంచి ప్రశ్నే వేశావు. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాలనాధికారం విభజించబడుతుంది. జాతీయ వ్యవహారాలైన దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాల, రవాణా లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
1: మరి రాష్ట్రాల ఆధీనంలో ఏమున్నాయి టీచర్?
5: రాష్ట్రాలకు స్థానిక ప్రాధాన్యత గల పరిపాలనా అంశాలు అంటే శాంతి భద్రతలు, నీటిపారుదల, వ్యవసాయం, ఆరోగ్యం, అడవుల సంరక్షణ మొదలైనవన్నీ కూడా కేటాయించబడ్డాయి.
1: ఎవరెవరికి ఏ పరిపాలనాంశాలు ఎన్ని కేటాయించబడ్డాయి టీచర్?
0: మంచి ప్రశ్నే వేశావు మంజు. సమాఖ్య సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా కేంద్ర జాబితాలో 97 పరిపాలనాంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 పరిపాలనాంశాలు ఇవ్వబడ్డాయి.
2: ఉమ్మడి జాబితాలో ఏ అంశాలుంటాయి టీచర్?
0: అదే చెప్తున్నా మనోజ్. ఉమ్మడి జాబితాలో విద్యా,

0: విద్యుత్, వాణిజ్యం మొదలైనవన్నీ కూడా ఉంటాయి. సరే, మనది భారతదేశం అని మీకందరికీ తెలుసు కదా, మరి మన దేశ రాజధాని ఏంటి? లిఖిత్, నువ్వు చెప్పమ్మా.
1: న్యూఢిల్లీ టీచర్.
0: వెరీ గుడ్ లిఖిత్. ఢిల్లీ మన దేశ రాజధాని. అంతేకాకుండా దేశ రాజధాని హోదా కలిగి ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కూడా చెప్పుకుంటాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలని అధికార విభజన చేసి బాధ్యతలను 3 శాఖలకు అప్పగించారు. అవి 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ.
2: మన దేశం గురించి ఎన్నో విషయాలు మనకు తెలియదు, కానీ అమెరికా గురించి మాత్రం తెలుసుకుంటాం కదా టీచర్.
0: వెరీ గుడ్ మంజు, చాలా చక్కగా చెప్పావు. మన దేశ గొప్పతనం ఇప్పుడు తెలుస్తోంది మీకు. అయితే మన దేశంలో భూ విస్తీర్ణం ప్రకారం పెద్ద చిన్న రాష్ట్రాలు ఏవేంటో చెప్పగలరా?
2: పెద్ద రాష్ట్రము రాజస్థాన్ అనుకుంటా టీచర్, కరెక్టేనా?
0: మరి అతి చిన్న రాష్ట్రం ఏంటి మనోజ్?
3: అతి చిన్న రాష్ట్రం గోవా టీచర్.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. జనాభా పరంగా కూడా మన దేశంలోని పెద్ద రాష్ట్రాలు ప్రపంచంలోని చాలా దేశాల కన్నా పెద్దవి.
4: అయితే ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కన్నా మన దేశంలోని రాష్ట్రాల జనాభా ఎక్కువ టీచర్?
0: అవును వంశీ, మనది బహుమతాల సమాజం అని చెప్పుకున్నాం కదా. భారతదేశంలో ఏ మతాలున్నాయో చెప్తారా?
2: నేను చెప్తా టీచర్. మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు ఉన్నారు టీచర్.
1: మన దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు టీచర్.
0: అవును, మన దేశ జనాభాలో 82% హిందువులున్నారు. ముస్లింలు 12% ఉండగా క్రైస్తవులు 2.4% ఉన్నారు. సిక్కులు 2% ఉండగా జైన బౌద్ధ మతాల వారు 1% ఉన్నారు. హిందువులతో పోలిస్తే ఇతర మతాలను, విశ్వాసాలను అనుసరించేవారి సంఖ్య అత్యల్పం. అందుకే వాళ్లని అల్పసంఖ్యాక వర్గాలని లేదా మైనారిటీస్ అని అంటారు.
2: మన క్లాస్లో ఉన్న హర్భజన్ సింగ్, సలీం, డేవిడ్, వీళ్లంతా మైనారిటీసే కదా టీచర్?
0: అవును మంజు, కరెక్ట్గా చెప్పావు.
2: టీచర్, మొన్న దసరా ఉత్సవాలలో నేను కూచిపూడి నాట్యం చేశాను. మా చెల్లి కూడా పాట పాడింది.
0: అవునా, కూచిపూడి నాట్యం చేశావా? వెరీ గుడ్. మన దేశంలో ఇంకా అనేక రకాల నాట్యాలున్నాయి.
4: మా చెల్లి కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది టీచర్.
0: వెరీ గుడ్. చదువుతో పాటు ఈ సంప్రదాయాలన్నీ కూడా ముఖ్యమైనవే.
3: మా అక్క కూడా సంగీతం నేర్చుకుంది టీచర్.
0: గుడ్. మీకో విషయం తెలుసా? భారతీయ సంస్కృతిలో సంగీతం, నాట్యం అనేవి అంతర్భాగాలు. వివిధ రకాల భారతీయ సంప్రదాయ సంగీతాలున్నాయి. ఉత్తర భారతదేశంలోని హిందుస్థానీ సంగీతం, దక్షిణ భారత కర్ణాటక సంగీతం, ఆధునిక భారతీయ సంగీతం, జానపద సంగీతం మనకి ఆనందానుభూతిని కలిగిస్తాయి. మంజు, నీకు తెలిసిన నాట్య రకాలు చెప్పమ్మా.
2: భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్, ఇంకా మణిపురి, ఒడిస్సీ, భంగ్రా, మోహిని అట్టం.
0: వెరీ గుడ్ మంజు, చాలా చక్కగా చెప్పావు. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలను చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, తమిళనాడులో భరతనాట్యం, కేరళలో కథాకళి, మోహిని అట్టం అనే నాట్యాలు ముఖ్యమైనవి. వీటిని ఆనాడు దేవాలయాలలో ఆచార వ్యవహారాల ప్రదర్శన కోసమే అన్నట్లుగా ఎక్కువగా ఉపయోగించేవారు.
4: మరి ఉత్తర భారతదేశంలో ఏ నాట్యాలు వేస్తారు టీచర్?
0: ఉత్తర భారతదేశంలో కథక్, ఒడిస్సీ, మణిపురి ముఖ్యమైనవి. ఇవే కాకుండా కొన్ని జానపద నృత్యాలైన అస్సాంవారి బిహానాట్యం, గుజరాత్కి చెందిన గర్భా, పంజాబ్కి చెందిన భాంగ్రా, మిజోరాం వారి గిడ్డా, మహారాష్ట్ర మత్స్యకారుల కోలీ ద్వారా ఆయా ప్రజల ఆనందాన్ని, ఆచారాలను తెలియచేస్తాయి.
1: నిజంగా మన సంస్కృతి చాలా గొప్పది టీచర్.
0: అవును లిఖిత్, మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. మన సంస్కృతిలో కనిపించే ఇంతటి వైవిధ్యం ప్రపంచ సంస్కృతులలో మరెక్కడా కనిపించదు. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండటం భారతీయ సంస్కృతి విశిష్ట లక్షణం.
2: భిన్నత్వంలో ఏకత్వం గురించి ఇంకా చెప్పండి టీచర్.
0: అదే చెప్తున్నానమ్మా. భారతదేశంలో పలు భాషలు, పలు జాతులు, పలు మతాల వారు, కులాల వారు ఉన్నారని ఇందాక చెప్పుకున్నాం కదా. వారందరిలో కూడా తాము భారతీయులం అనే భావన ఉంటుంది. తామందరం ఒకే జాతికి చెందిన

0: ఉన్న వారమని వారు భావిస్తారు. అవసర సమయాలలో ప్రజలందరూ కూడా తమ తమ ప్రాంతీయ భేదాలను మరిచి ఏకతాటిపై, అంటే ఒకే మాటపై నిలబడతారు. కొన్ని పండుగలను ఆయా మతాలవారేగాక అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం ఉందని రుజువు చేస్తాయి. విభిన్న సంస్కృతుల సమ్మేళనం వల్లనే భారతీయ సంస్కృతికి ఒక నిర్దిష్టమైన, ప్రత్యేకమైన సంస్కృతిగా గుర్తింపు వచ్చింది.
1: ఈ సంస్కృతి సంప్రదాయాలు మనతోనే వచ్చాయా టీచర్?
0: లేదు లేదు, ఇవి వేల సంవత్సరాల నుండి ఎడతెగకుండా మనకి వస్తున్న, వారసత్వంగా సంక్రమిస్తున్న సంప్రదాయాలు. ఈ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిమీదా ఉంది.
2: అవును,
0: కాబట్టి యావత్ భారతదేశం ఒకే తాటిపై ప్రగతిపథంలో నడవడానికి కారణమైన ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదే సౌభ్రాతృత్వం అంటే తెలుసు కదా, సోదరభావం, ఇంకా సమన్యాయం అనే విలువలను మనమంతా కాపాడుకోవాలి.
3: అమ్మో, ఇంత గొప్ప సంస్కృతి గల దేశాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు. ఇక్కడ మన దేశంలోనే అన్నీ ఉన్నాయి కదా టీచర్?
2: అవును టీచర్, చాలా చెప్పారు.
4: అవును వంశీ, టీచర్ చాలా విషయాలు చెప్పారు.
0: పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఇంత అద్భుతమైన సంస్కృతిని వదిలి విదేశాలలో స్థిరపడటం మంచిదంటారా?
5: లేదు టీచర్, మేము ఎక్కడికి వెళ్ళాం, వీళ్ళు కూడా అదే అంటున్నారు.
3: మన రాజ్యాంగంలోని ఆదర్శాలను కాపాడుతూ మన దేశ ప్రగతికి నిజంగా పాటుపడతాం టీచర్.
0: వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని భారతదేశం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా?
5: చెప్తాం టీచర్.
0: మంజు, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా ఎంత?
1: 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా సుమారు 121 కోట్లు టీచర్.
0: వెరీ గుడ్ మనోజ్. మరి నువ్వు చెప్పు, మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
2: మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 టీచర్.
0: వెరీ గుడ్. మన దేశంలో భూ విస్తీర్ణం ప్రకారం పెద్ద రాష్ట్రము, చిన్న రాష్ట్రము ఏవేంటి? మంజు నువ్వు చెప్పు.
1: భూ విస్తీర్ణం ప్రకారం పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రం గోవా టీచర్.
0: గుడ్ మంజు. లిఖిత్, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, మన జాతీయ భాష ఏంటి?
4: మన జాతీయ భాష హిందీ టీచర్.
0: వెరీ గుడ్. అందరూ చాలా చక్కగా చెప్పారు.
6: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారతదేశం ఒక దిగ్దర్శనం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని జాతీయ సమైక్యతను పెంపొందించే అంశాలు పాఠం వింటారు.

మన భరతమాత మహోన్నత్యాన్ని మననం చేసుకుంటూ, సస్యశ్యామలత్వాన్ని సంస్మరించుకుంటూ సుగమ సంగీత సరళిలో సాగిపోయే ఆ వందేమాతర గీతం వింటూ ఉంటే మీ హృదయాలు స్పందించడంలేదు? మీ శరీరాలు గగురు పొడవడంలేదు? మనమంతా ఒక్కటే అనిపించడంలేదు? నిజానికి ఏకతాభావన అంటే ఏ జాతి అయినా దేశమైనా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి ప్రపంచానికే తలమానికమవుతుంది. ఈ జాతీయ సమైక్యత అనే భావన వలన ఒక వ్యక్తి తాను సుఖంగా ఉండడంతోపాటు తన చుట్టూ ఉన్న సమాజం, రాష్ట్రం, దేశం యొక్క అభివృద్ధిని కోరుతూ తన వంతు సహకారాన్ని అందిస్తాడు. అంతెందుకు

0: గతంలోలాగా కాకుండా ఇప్పుడు ప్రతి నగరంలోనూ అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువైపోయింది. అక్కడ కలసిమెలసి జీవనం సాగిస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఓ మినీ భారతంలా అనిపిస్తోంది. ఇదిగో ఒక్కసారి ఈ సంభాషణ వినండి.
1: ఇదిగో రజియా, వినాయక చవితిలాగే దసరా కూడా మాకు 10 రోజుల పండుగ. నువ్వు నీ చిన్నారి సబీనా బేటి మా ఇంటికి రోజూ భోజనానికి రావాల్సుమా.
2: అమ్మో, నేను కూడానా? నీకు కష్టమైపోదా గీతాబెహన్?
1: కష్టమేముంది రజియా, వంటలో నువ్వు సాయం చేద్దుగానిలే. అయినా మీ రంజాన్ పండుగ నాడు మన అపార్ట్మెంట్లో వాళ్లనెవరినైనా వాళ్ల ఇళ్లలో వంటలు చేసుకొనిచ్చావా? విందులే విందులు. ఒక్క నెలలోనే 4 కేజీల బరువు పెరిగిపోయాం తెలుసా?
2: ఏమోలే గీతాబెహన్, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంత నిశ్చింతగా ఉందో తెలుసా? ఇదివరకు అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా ఇంట్లో వాళ్లంతా వాళ్ల పనుల మీద బయటికి వెళ్లిపోతే ఒక్కతిని ఉండాలంటే ఎంత భయంగా ఉండేదో.
1: నాకు పక్క అపార్ట్మెంట్లో ఉన్న కాంతికి మాత్రం మేం ఆఫీస్ నుంచి వచ్చే వరకు మా పిల్లలందరి ఆల్నా పాల్నా చూస్తున్నది నువ్వు మేరీ సిస్టరే కదా.
2: ఒక్కచోట ఉంటున్న వాళ్లం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఇంకెందుకులే గీత. ఆ దేవుడి దయవల్ల మనమంతా క్రిస్మస్, వినాయక చవితి, రంజాన్, దీపావళి, హోలీ అన్ని పండుగలు అందరం కలిసే చేసుకుంటుంటే ఎంత బావుందో.
1: నాకైతే మన అపార్ట్మెంట్లో ఇతర రాష్ట్రాల వాళ్లు ఉండడం కూడా ఎంతో నచ్చింది.
2: ఎందుకో నాకు తెలుసులే గీత, వాళ్ల పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల మన పిల్లలకి తమిళం, కన్నడం, మలయాళం బాగా వస్తున్నాయనేగా.
1: ఆ అంతేకాదు రజియా, కేరళవారి ఓనం లాంటి ఇతర రాష్ట్రాల పండుగలు, సంప్రదాయాలు మనకి, మనవి వాళ్లకి తెలుస్తున్నాయిగా అందుకని.
0: రకరకాల పూల మొక్కలు, పండ్ల జాతుల మొక్కలు ఉన్న ఉద్యానవనం కళకళలాడుతూ ఎలా కనువిందు చేస్తుందో, అలాగే విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న జాతులకు చెందిన మనుషులతో, వైవిధ్యాలతో కూడిన మన భారతదేశం కూడా అందంగా అలరారుతూ ఉంటుంది. అసలు జాతీయ సమైక్యతలోని అంతరార్థం ఏమిటో తెలుసా? వివిధ వర్గాల జనావళిని ఒక్క త్రాటిపైకి తీసుకురావడమే. ఈ దేశం నాది, భారతీయులందరూ నా సోదరులు అనే భావన కలుగుజేయడమే జాతీయ సమైక్యత యొక్క పరమార్థం. ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటానికి సంసిద్ధమైన మన నాయకులంతా బ్రిటిష్ పాలకులను ఉమ్మడి శత్రువుగా భావించడం వల్లనే ఈ భావన చిగుళ్లు తొడిగింది. మదించిన రాజసింహం లాంటి బ్రిటిష్ పాలకుల కోరలు పీకి ఆసీతు హిమాచల పర్యంతం విస్తరించిపోయిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య విషవృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయగలిగిన ఆ శక్తి ఏమిటి? సమైక్యత, గుండెధైర్యం, తెగింపు, కర్తవ్య స్ఫురణతో పెల్లుబికిన దేశభక్తిభావం. నాది అనే భావం కంటే మనది అనే సమగ్రతాభావం. ధన మాన ప్రాణాలను తృణంగా ఎంచిన త్యాగశీలత, స్వార్థత్యాగం, అదే ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్య రవిని అస్తమింపజేసింది. ఆనాడు భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, వీర సావర్కర్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇంకా ఎందరో యువకులు సిద్ధాంత భేదం ఉన్నా భారతజాతి ప్రయోజనం కోసమే కృషి చేశారు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు వదిలి సమైక్యతతో కష్టించి పనిచేశారు. మన భారతీయ సంస్కృతి ఈనాటిది కాదు, దాదాపు 2000 సంవత్సరాల నాటిది. ఆనాటి నుండి మన జీవన విధానంలోనే ఒక ఉన్నతమైన సంస్కృతి, నాగరికత మన రక్తంలో జీర్ణించుకుపోయాయి. మన భారతీయులందరిది ఉమ్మడి చరిత్ర అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే మనలో జాతీయ భావన పెంపొందుతుంది. ఎంతో విలువైన ఈ జాతీయ సమైక్యతను మనం ఎలా పరిరక్షించుకోవాలి? ఏం చేస్తే మన భారతీయుల్లో ఈ భావన శాశ్వతంగా బలంగా కొనసాగుతుంది? అంటే అందుకు మనం కొన్ని అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవడమే కాదు, పాటించాలి కూడా. అవేమిటి అంటే చారిత్రక ఉత్తరదాయిత్వం, హిస్టారికల్ లెగసీ, సమాఖ్య

0: రాజకీయవాదం, ఫెడరలిజం, రాజకీయ పార్టీలు, సామాజిక అవరోధాలను తొలగించడం, కొన్ని సంస్థాగత ఏర్పాట్లు చేయడం. ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశంలో హిందూ, క్రైస్తవ, ముస్లిం, బౌద్ధం, జైనం అంటూ ఎన్ని మతాలున్నా, ఎన్ని తాత్విక భావనలు ఆవిర్భవించినా వాటన్నింటి అభిమతం భారతీయమే. ఇక మన దేశంలోని వివిధ జాతుల మధ్య బంధాన్ని సుదృఢం చేస్తున్నది నిజమైన సమాఖ్యవాదం. జాతీయ సమైక్యతా దృష్టితో భాషలు వేరైనా మనమంతా భారతీయులమే అన్న అంతఃసూత్రంతో దేశ సమాజ పురోగతిలో భాగస్వామ్యం వహించి ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాం.
1: రామయ్య, నీ రుణం ఎలా తీర్చుకోను? నువ్వే గనక ఈరోజు రక్తదానం చేసి ఉండకపోతే యాక్సిడెంట్లో అంత రక్తం పోయిన నా కొడుకు బతికేవాడే కాదు.
2: అవే మాటలు జాన్. రక్తానికి రంగు తప్ప కులం మతం లేవు. మనిద్దరం ఒకే చోట పనిచేస్తున్న వాళ్ళం. మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఆ మధ్య సమ్మె జరిగినప్పుడు నా బిడ్డలకి పట్టడి అన్నం పెట్టి ఆదుకుంది నువ్వే కదా.
1: రామయ్య, నువ్వేమీ అనుకోకపోతే మన అబ్దుల్ని ఓసారి రమ్మంటావా?
2: నువ్వేం దిగులు పడకు జాన్. మన కార్మిక సోదరులందరూ నీ కొడుకు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చేదాకా నీకు అండగా ఉంటారు. ఫస్ట్ షిఫ్ట్ అయిపోగానే అబ్దుల్ నీకు డబ్బు తెచ్చిస్తాడు, సరేనా?
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రామయ్య, థ్యాంక్ యూ.
3: ఏం జాన్ బాయ్, నీ బేటా ఎలా ఉన్నాడు? మన కార్మిక సోదరులందరూ నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు. మన మేనేజర్ సాబ్ కూడా డాక్టర్తో మాట్లాడాడట, 4 రోజుల్లో ఇంటికి పంపిస్తాం అన్నాడట. ఫికర్ చేయకు భాయ్. ఇదిగో డబ్బు, ఇంకా అవసరమైతే చెప్పు, నేనే తీసుకొస్తా.
1: థ్యాంక్ యూ అబ్దుల్, థ్యాంక్ యూ.
3: అరే మనం థ్యాంక్ యూ ఏంది భాయ్, బేటాని జాగ్రత్తగా చూసుకో.
1: అలాగే, మన వాళ్ళందరినీ కలవాలనుంది అబ్దుల్.
3: అరే ఏమైంది భాయ్, అట్లా బాధపడతావు? చిన్నపోరం లెక్క కళ్ళల్లో నీళ్లు. 4 రోజులాగితే ఇంటికే వస్తావు, అప్పుడు కలువు.
1: అలాగే.
3: టీకే జాన్ భాయ్, మై చెల్తాం, జాగ్రత్తగా చూసుకో నీ బేటాని.
1: అలాగే అబ్దుల్.
0: ఈ సహనం వల్లనే ఏ ప్రాంతంలో అయినా అప్పుడప్పుడు కులపరమైన, మతపరమైన గొడవలు వచ్చినా అవి తీవ్ర రూపం దాల్చకుండా కుల మత పెద్దలు సహనమనే భావనను ప్రచారం చేస్తూ ప్రజా సమూహాల మధ్య శాంతిపూర్వకమైన సహజీవనాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ సమైక్యతకు దోహదం చేస్తున్నారు. ఇది ఈనాటి అలవాటు కాదు. శతాబ్దాల నుండి మన భారతీయులు కలసి జీవించడం నేర్చుకున్నారు. ఈరోజు జాతీయ సమైక్యత పరిరక్షించే, పెంపొందించే అంశాల గురించి మళ్లీ ఒక్కసారి మననం చేసుకుందాం. చారిత్రక ఉత్తరదాయిత్వం, హిస్టారికల్ లెగసీ, సమాఖ్యవాదం, ఫెడరలిజం, రాజకీయ పార్టీలు, సామాజిక అవరోధాలను తొలగించడం, కొన్ని సంస్థాగత ఏర్పాట్లు చేయడం, మన దేశ ప్రాచీన చారిత్రక నేపథ్యం గుర్తు చేసుకుంటే మనలో జాతీయ సమైక్యతాభావం పెళ్లుబుకుతుంది. ఇదే చారిత్రక ఉత్తరదాయిత్వం. సమాఖ్యవాదం, స్వాతంత్ర్యం వచ్చాక మనం ఏర్పరచుకున్న ఈ భాషాప్రయుక్త రాష్ట్రాలు జాతీయ సమైక్యతా దృష్టితో భాషలు వేరైనా మనమంతా భారతీయులమే అన్న అంతఃసూత్రంతో దేశ సమాజ పురోగతిలో భాగస్వామ్యం వహించి ఒక కొత్త శకానికి నాంది పలికాయి. రాజకీయ పార్టీలు దేశంలోని సాధారణ ఉమ్మడి సమస్యలపై పోరాడేందుకు ఇవి తమ పార్టీలో వివిధ కుల, మత, తెగలకు చెందిన సభ్యులను చేర్చుకోవడం ద్వారా జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తున్నాయి. సామాజిక అవరోధాల తొలగింపు, కులపెద్దలు, మతపెద్దలు శతాబ్దాలుగా ఇదే భావనను ప్రచారం చేస్తూ ప్రజా సమూహాల మధ్య శాంతిపూర్వకమైన సహజీవనాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ సమైక్యతకు దోహదం చేస్తున్నారు. మన రాజ్యాంగం చేసిన సంస్థాగత ఏర్పాట్లు కూడా జాతీయ సమైక్యతకు దోహదం చేస్తున్నాయి. మనందరికీ ఒకే భారతీయ పౌరసత్వం, అందరికీ ఒకే రకమైన

0: ఉన్న న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి. మొత్తం మీద మన భారతీయుల్లో జాతీయ సమైక్యతా భావాన్ని బలవంతంతో, నిర్బంధంతో కాకుండా ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం అన్న సూత్రాల ద్వారానే సాధించుకోవడం మనకెంతైనా గర్వకారణం. భారతీయత అనే ఒకే ఒక్క సూత్రం మనందరినీ ఏకత్రాటిపై నడిపిస్తోంది. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే మహత్తర లక్షణాన్ని సంతరించుకుంది. స్వాతంత్ర్యం సంపాదించుకున్నాక కేవలం సమైక్యతా భావనల ఫలితంగానే భారతదేశం వివిధ సమస్యల్లోనూ, వలయాల్లోనూ, అవరోధాల్లో కూడా ఒకే జాతిగా, అదే భరతజాతిగా మనగలుగుతోందని ఇన్ని సంవత్సరాల మన అనుభవం రుజువు చేస్తోంది.
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భారతదేశం ఒక దిగ్దర్శనం మరియు జాతీయ సమైక్యతను పెంపొందించే అంశాలు పాఠాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

ఎంచుకారు బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: కాసేపు లిజినెస్ మరీనటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్. సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623729.
0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో, మంచి మాట కాదండి, ఒక మంచి పద్యంతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఏంటా పద్యం అంటే, మరి సమాజాన్ని హెచ్చరిస్తూ వేమన తూటాల్లా పేల్చిన ఆట వెలది పద్యం అన్నమాట. అంటే వేమన గారి ఆట వెలది పద్యం. మరి ఏంటా పద్యం తెలుసుకుందామా? నీళ్లలోని చేప నెరిమాంసమాసకు గాలమందు చిక్కి కూలినట్టు ఆశ బుట్టి మనుజుడు ఆ రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీటిలో సురక్షితంగా ఉన్న చేపకు కావలసినంత ఆహారం ఉన్నప్పటికీ గాలానికి పెట్టిన చిన్ని మాంసపు ముక్క మీద ఆశతో మనిషి వేసిన గాలానికి చిక్కుకుంటుంది. అలా ఆశపడి ప్రాణాలను కోల్పోతుంది. అలానే మనుషులు కూడా అత్యాశకు, అంటే ఆశ చేత అనవసరపు కోరికలకు లోనై తమ మంచి జీవితాన్ని, కీర్తిని పోగొట్టుకుని చివరకు అత్యాసక్తిలోనై ప్రాణాలను పోగొట్టుకున్న చేపలాని చివరికి మనిషి కూడా నాశనం అవుతాడు. అంటే అత్యాసకు పోయి కష్టాల వలలో పడద్దు, ఉన్న దాంట్లో తృప్తి చెందాలి అని వేమన గారి భావన అన్నమాట. లిజినెస్ మరొక చక్కని పద్యం, దానికి గల అర్థం తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి దిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మిర్చి చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

మహారాష్ట్రలోని కోకన్ తీరంలోని రత్నగిరి జిల్లాలో ఉందట. మరి గణపతి పులి 400 సంవత్సరాల పురాతనమైన స్వయంభూ గణపతి ఆలయం. మరి ఆలయానికి ప్రతి ఏడాది వేలాది మంది యాత్రికులు గణపతి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి గణపతిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. ఇక గణపతి పూలి ప్రకృతి అందాలతో శోభిల్లుతూ ఉంటుంది. గణపతి దేవుని పశ్చిమ ద్వార దేవత అని చెప్పి అంటూ ఉంటారు. ఇక గణపతి పూలే గ్రామంలో ప్రజలు తమ క్షేమానికి కారణం ఈ దేవుని అనుగ్రహమే అని నమ్ముతూ ఉంటారు. మరి గణపతి పూలి గ్రామ ప్రజలు గొప్ప గణపతి భక్తులు. అతిథులను చాలా మర్యాదగా చూస్తారు. ఇక్కడ మరాఠీ ఎక్కువగా వాడిన యాత్రికులు తరచూ సందర్శించే ప్రాంతమైనందున ఇంగ్లీష్, హిందీ కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి గణపతి పూలి అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వేసవికాలం కొంత వేడిగా ఉండటం వల్ల సాధారణంగా యాత్రికులు ఈ కాలంలో రారు. మరి సముద్ర తీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్ట్రలోని గణపతి పూలి. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి ధవళ కాంతులీనుతాయి. మరి గణపతి పూలేలో స్వయంభూ గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరుని ఈ ఊరికి గణపతి పూలే అని పేరొచ్చింది. మరి దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతి పూలే కూడా ఒకటనమాట. మరి గణపతి ఆలయం ఉన్న కొండ దిగువన ఉన్న జుంగల్ అనే గ్రామంలో మరి బల్ఫత్తి బిడే అనే బ్రాహ్మణుడు ఉండేవారట. అతను గొప్ప గణపతి భక్తుడు. మరి బిడే ఒక పెద్ద వ్యక్తిగత సమస్యను ఎదుర్కొన్నాడు. మరి ఆ సమస్య తీరే వరకు ఆహారం, నీటిని మాని ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకున్నాడు. మరి బీదే కలలో గణపతి కనిపించి సముద్రపు ఒడ్డున ఉన్నానని, భక్తుల కోరికలను తీర్చడానికి మరి గణేష్ గులే వద్దకు ఉన్నానని, మీ అన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు అని కలలో కనిపించి చెప్పాట. ఇక అదే సమయంలో బీడే యొక్క ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వడం లేదు. మరి కారణంగా ఒక గొల్లవాడిని ఒక ఆవుపై నిశితంగా నిఘా ఉంచాడు. మరి ప్రస్తుతం దేవుని విగ్రహాన్ని ఉంచిన స్థలంలో ఆవు పొదుగు నుండి పాలు ప్రవహిస్తుండటం చూసి అతను ఆశ్చర్యపోయాట. ఇక గొల్లవాడు ఈ సంఘటనని బిడేకు వివరించాడు. అప్పుడు బిడే ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచేటప్పుడు మరి గణపతి విగ్రహాన్ని కనుగొన్నాడు. అతను ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించి ఆచారాలు చేయడం ప్రారంభించాడు. ఇక తర్వాత ఈ ప్రాంతానికి గణపతి పూలే అని పేరు పెట్టారు. మరి వినాయక చవితి మరియు సంకష్టహర చతుర్థి మరి వంటి రోజుల్లో కూడా ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తితో పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మరి ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి అంటే, రోడ్డు మార్గం ద్వారా అయితే మహారాష్ట్రలోని రత్నగిరి బస్ స్టేషన్ నుంచి బస్సులు, ఆటోలు ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే కొంకణ్ రైల్వే స్టేషన్ ఆలయానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక విమాన మార్గం ద్వారా అయితే మరి ఆలయానికి సమీప విమానాశ్రయం ముంబై విమానాశ్రయం. మరి ఇది ఆలయానికి 375 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఏమంటారు ఓకే లిజినెస్, మరొక వినాయక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మా కోసం వినాయక విజయం చిత్రం నుండి విలాసాల వేళ అనే చక్కని పాటను మరి విష్ణు రేడియో ద్వారా ఈ పాటను వినాలనుకుంటున్నాము అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి గదిని శుభ్రం చేస్తే మనసు కూడా శుభ్రమవుతుందా తెలుసుకుందామా. మరి శుభ్రత అనేది ఒక పని కాదు, ప్రశాంతమైన మనసుకు ఒక సాధన. మరి శుభ్రత గురించి మన అభిప్రాయం ఏంటంటే, సాధారణంగా మనం శుభ్రం చేయడాన్ని ఒక అవసరమైన ఇంటి పనిగా మాత్రమే భావిస్తూ ఉంటాం. ఏదైనా మురికిగా ఉంటే దాన్ని శుభ్రం చేయాలి, నేలపై దుమ్మంటే ఊడవాలి, పాత్రలు మురిగ్గా ఉంటే కడగాలి, బట్టలు చెల్లా చెదురుగా ఉంటే సర్దాలి, అంతే. అందుకే చాలామందికి శుభ్రం చేయడం అంటే ఇష్టం ఉండదు. మనకు చేయాలనుకున్న ముఖ్యమైన పనులకు మధ్యలో అడ్డుగా నిలిచే ఒక చిరాకు కలిగించే పనిలా అనిపిస్తుంది. మరి కానీ జపాన్కు చెందిన బౌద్ధ సన్యాసి షోకి మత్సుమోటో రచించిన ఏ మాంక్స్ గైడ్ టు ఏ క్లీన్ హౌస్ అండ్ మైండ్ అనే పుస్తకం శుభ్రతను పూర్తిగా భిన్నమైన దృష్టితో చూడమని చెప్తుంది. మరి ఆయన ఆలోచన ప్రకారం బౌద్ధ సన్యాసులు తమ ఆలయాలను కేవలం నేలపై దుమ్ము ఉన్నందుకు శుభ్రం చేయరు, శుభ్రం చేయడమే ఒక సాధన, అంటే శుభ్రం చేయడం ఒక ధ్యానం. ఒక సన్యాసి ఉదయం నిద్ర లేచిన తర్వాత కిటికీలు తెరుస్తాడు, తాజా గాలిని లోపలికి ఆహ్వానిస్తాడు, గదిని శుభ్రం చేస్తాడు, నేలను ఊడుస్తాడు, వస్తువులను కడుగుతాడు, అవి ఉండాల్సిన స్థానాల్లో వాటిని సక్రమంగా అమరుస్తాడు. మరి బయట చూస్తే ఇవన్నీ కూడా చాలా సాధారణమైన పనులే, కానీ ఆ పనులు చేస్తున్న సమయంలో మనసులో ఒక ముఖ్యమైన మార్పు అనేది జరుగుతుంది. మన దృష్టి గతంలోకి వెళ్ళడం తగ్గుతుంది, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం తగ్గుతుంది. మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాల నుంచి మన దృష్టి మళ్ళీ మనం చేస్తున్న పనిపైకి వస్తుంది. చేతులు శుభ్రం చేస్తుంటే మనసు వర్తమానంలోకి వస్తుంది. అందుకే శుభ్రత ఒక రకమైన ధ్యానంగా మారుతుంది. మన జీవితానికి అడ్డంకులు కావు, మన జీవితంలో భాగమే. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నేను చేయాలనుకున్న అసలు పనికి ముందు ఈ ఇంటి పనులు ఎందుకు చేయాలి అని. అంటే

పాత్రలు కడగడం, బట్టలు మడవడం, మంచం సర్దడం, గది శుభ్రం చేయడం వంటి పనులను మన జీవితానికి అడ్డుగా భావిస్తూ ఉంటాం. కానీ దృక్పథాన్ని కొంచెం మార్చి చూస్తే పరిస్థితి పూర్తిగా మారుతుంది. అంటే పాత్రలు మీ జీవితానికి అడ్డంకులు కావు, మీరు వాటిని కడుగుతున్న ఆ కొన్ని నిమిషాలే మీ జీవితం. బట్టలు మడుస్తున్న సమయం కూడా మీ జీవితమే, నేలను ఊడుస్తున్న సమయం కూడా మీ జీవితమే. జీవితం అనేది కేవలం మనం సాధించే పెద్ద పెద్ద విజయాలు, సంపాదించే డబ్బు, చేసే ఉద్యోగం లేదా చేరుకోవాలనుకునే లక్ష్యాలు మాత్రమే కాదు. మనం ప్రతిరోజు అనుభవించే ఈ చిన్ని చిన్ని క్షణాల సమాహారమే జీవితం. సాధారణ పనుల్లో అసాధారణమైన ప్రశాంతత, మరి మత్సుమోటో ఆలోచనలో మరో ముఖ్యమైన విషయం సాధారణ పనులకిచ్చే గౌరవం. అంటే నేలను ఊడ్చడం, బట్టలు ఉతకడం, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడం, వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు, శుభ్రం చేయడానికి ఉపయోగించే పరికరాలను కూడా గౌరవంగా చూసుకోవాలని ఆయన చెప్తూ ఉంటారు. ఇది మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. మరి సాధారణమైన వస్తువులకు కూడా విలువ అనేది ఉంది. మన రోజువారీ జీవితంలో మనం దీన్ని తరచుగా మర్చిపోతున్నాం. పాడైతే పారేయడం, పాతదైతే మార్చేయడం. మరి ఈ రోజుల్లో వినియోగ సంస్కృతి మన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఏదైనా వస్తువు పాడైతే దాన్ని మరమ్మతు చేయడం కంటే కొత్తది కొనడం సులభంగా అనిపిస్తుంది. మరి వస్తువు పాతదైందంటే దాన్ని ఉపయోగించడం మానేస్తాం. మార్కెట్లో కొత్త నమూనా వస్తే మన దగ్గర ఉన్నది ఇంకా పనిచేస్తున్నా దాన్ని మార్చుకోవాలి అనుకుంటాం. మరి పాడైతే మార్చు, పాతదైతే పారే, మరి కొత్తది వస్తే కొనుగోలు చేయి అనే ధోరణి పెరుగుతుంది. కానీ మనసు ముట్ట చూపించే తత్వం దీనికి భిన్నంగా ఉంటుంది. మన దగ్గరున్న వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి, సాధ్యమైనప్పుడు వాటిని మరమ్మతు చేసుకోవాలి, అవి మనకు చేసిన సేవను గౌరవించాలి. ఒక వస్తువు తన ఉపయోగాన్ని పూర్తి చేసుకున్నప్పుడు కూడా దానిని నిర్లక్ష్యంగా కాకుండా కృతజ్ఞతతో చూడాలి. మరి ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన సందేశం కాదు, మన వినియోగ అలవాట్లను కూడా ప్రశ్నించే జీవన విధానం. మన పరిసరాలు మన మనసును ప్రభావితం చేస్తాయి. మన ఇంటి వాతావరణం మన మనసుపై ప్రభావం చూపుతుంది. అస్తవ్యస్తంగా ఉన్న గది మనలో కూడా ఒక రకమైన అస్థిరతను కలిగించవచ్చు. చెల్లా చెదురుగా ఉన్న వస్తువులు మన దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. అవసరం లేని వస్తువులు ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండానే ఒక మానసిక భారాన్ని కలిగించవచ్చు. మరి దానికి విరుద్ధంగా శుభ్రమైన, క్రమబద్ధమైన, ప్రశాంతమైన వాతావరణం మనకు ఒక రకమైన తేలికను ఇస్తుంది. అందుకే మన ఇంటిని చూసుకోవడం అంటే మనల్ని మనం చూసుకోవడంలో ఒక భాగమే. ఆందోళనకు చేతులతో ఒక పనివ్వండి, మరి జీవితంలోని ప్రతి సమస్యను మనం పరిష్కరించలేం. ఏమంటారు లిజినెస్? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి 16 ఏళ్ల వయసు చిత్రం నుండి కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తేన చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, అలానే ఒక మంచి టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అంటే జీవితంలో ప్రతి సమస్యను మనం పరిష్కరించలేం, కానీ మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో పూర్తిగా నియంత్రించలేం. ఇతరుల ప్రవర్తనని మార్చలేం, గతంలో జరిగిన విషయాలను తిరిగి మార్చలేం, కానీ మన ముందున్న చిన్న పనిని మాత్రం చేయగలం. పక్కనే ఉన్న కప్పును కడగచ్చు, నేలపై ఉన్న బట్టలను తీసి మడతెట్టచ్చు, కిటికీ తెరవచ్చు, మంచాన్ని సర్దచ్చు, గదిని శుభ్రం చేయొచ్చు. కొన్నిసార్లు మనసులోని ఆందోళనకు పెద్ద సమాధానం అవసరం ఉండకపోవచ్చు. చేతులకు ఒక చిన్న పని ఇవ్వడం ద్వారా మనసును వర్తమానంలోకి తీసుకురావడం కూడా ఒక మార్గం కావచ్చు. అన్నింటినీ నియంత్రించలేం, కానీ ఒక చిన్న ప్రదేశాన్ని మాత్రం సర్దగలం. జీవితంలో మన నియంత్రణకు అందని విషయాలు ఎన్నో ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, ఇతరుల నిర్ణయాలు, భవిష్యత్, అనుకోని సంఘటనలు, ఇవన్నీ మనం పూర్తిగా నియంత్రించలేం, కానీ మన ముందున్న ఒక చిన్న ప్రదేశాన్ని మాత్రం సర్దగలం కదండి. అంటే గదిని శుభ్రం చేయగలం, టేబుల్ని క్రమబద్ధం చేయగలం, మంచాన్ని సర్దగలం, వస్తువుల్ని వాటి స్థానాల్లో నిర్ణయించగలం. ఇది చిన్న విషయం అనిపించినా మనసుకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. నా జీవితంలో ప్రతీది నా నియంత్రణలో లేకపోయినా నా చేతుల్లో ఉన్నదాన్ని నేను జాగ్రత్తగా చూసుకోగలను. మనసు సంక్లిష్టంగా ఉన్నప్పుడు గదితో ప్రారంభించండి. కొన్నిసార్లు మనసు చాలా సంక్లిష్టంగా ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియదు, ఆలోచనలు ఒకదానిపై మరొకటి చేరుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనసును వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మొదట గదిని సర్దుకోవచ్చు, కిటికీని తెరవండి, తాజా గాలిని

లోపలికి రానివ్వండి, మంచాన్ని సర్దండి, నేల నూడ్చండి, పాత్రల్ని కడగండి, బట్టల్ని మడవండి, మరి అవసరం లేని వస్తువులను తొలగించండి. ప్రతి వస్తువును దాని దాని స్థానంలో పెట్టండి. ఈ చిన్ని పనుల మధ్యలో మన దృష్టి నెమ్మదిగా వర్తమానానికి తిరిగి రావచ్చనమాట. అంటే శుభ్రత చెప్పే గొప్ప జీవన పాఠం. శుభ్రత అంటే కేవలం దుమ్మును తొలగించడం కాదు, అది మనలో శ్రద్ధను పెంచే సాధన కావచ్చు. మన వస్తువులను గౌరవించడం నేర్పచ్చు, అవసరం లేని వినియోగాన్ని తగ్గించవచ్చు, మన పరిసరాలను ప్రేమగా చూసుకోవడం నేర్పచ్చు, మన దృష్టిని వర్తమానంలో నిలపచ్చు. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మనల్ని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవచ్చు. ఇక ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, ముందుగా గదిని సర్దండి. మన జీవితంలో ప్రతి సమస్యను మనం ఊడ్చి బయటకు పంపలేం కదా, అలాగే ప్రతి బాధను నీటితో కడిగి తొలగించలేం, ప్రతి ఆందోళనని మడిచి పక్కన పెట్టలేం, కానీ మన ముందున్న చిన్ని ప్రపంచాన్ని మాత్రం కొంత క్రమబద్ధం చేయగలం. మరి అక్కడి నుంచి ప్రశాంతతకు ఒక చిన్న ప్రారంభం అనేది కావచ్చు. అందుకే మనసు చాలా గందరగోళంగా అనిపించినప్పుడు పెద్ద పరిష్కారం కోసం వెతకడం కంటే ఒక చిన్న పని చేయండి. కిటికీ తెరవడం, గదిని శుభ్రం చేయడం, వస్తువులను సర్దడం, మంచాన్ని సర్దడం, ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండండి. బహుశా మనసును సర్దుకోవడానికి మొదటి అడుగు మన గదిని సర్దుకోవడమే కావచ్చు. ఏమంటారు అంటే, గదిని శుభ్రం చేయడం ద్వారా ఇంటిని మాత్రమే కాదు మనసును కూడా కొంత తేలిక చేయొచ్చు. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి మరి గంగు మహేంద్ర గారు, నాగలక్ష్మి గారు, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, చాణక్య, సాయి చరణ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్ మామ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు మా బంగారు తల్లి, మా ముద్దల చెల్లెలు లావణ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ ముద్దల చెల్లెలు లావణ్యకు మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి లావణ్య, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చంటే చిత్రం నుండి జాబిలికి వెన్నెలకి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేను నడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతి గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయా బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 28 అనగా మరి మొన్నటి రోజున సంతానం, దొరికితే దొంగలు, ఆఖరి పోరాటం వంటి చిత్రాల్లో చక్కని పాటలు ఆలపించిన మన తెలుగువారందరికీ ఎంతగానో సుపరిచితమైన ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని మణి లతా మంగేష్కర్ గారి జయంతి జరిగింది అని చెప్పి అంటున్నారు. అవునండి, మరి టైం లేక నిన్న మనం చదవలేదు కదా, మరి వారికి నివాళి తెలియజేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. మరి సేవ చేయడానికి ప్రాంతాలు, భాషలు ఏ విధంగా అయితే అడ్డు కావు, అడ్డు రావు అని అమ్మ మదర్ తెరీసా ఎలా అయితే రుజువు చేశారో, సంగీత సేవ చేయడానికి కూడా అవేవి అడ్డు రావు, అడ్డు కావు అని ఆ రోజుల్లోనే రుజువు చేసిన వారు మన లతా మంగేష్కర్ గారు. మరి ఎలా ఎందుకంటున్నానంటే ఆ రోజుల్లోనే అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో సాంకేతిక విప్లవంలో భాగంగా సంగీత రంగంలో కూడా ఎన్నో రకాల సదుపాయాలు రావడం వల్ల పెద్దల అన్నటువంటి ఆ మాట ఇతర ప్రాంతాలకు, ఇతర భాషలకు సంబంధించిన గాయని గాయకులు ఎంతో మంది ఉన్నారు. మరొకలా చెప్పాలంటే ఆ సమయం దాదాపు సినిమాలకు తొలి రోజులుగా చెప్పుకోవచ్చు. అలాంటి ఆ కాలంలోనే ఈ విషయాన్ని నిరూపించిన వారిలో మన అభిమాన గాయని అగు లతాజీ చాటి చెప్పడం జరిగింది అని చెప్పంటున్నారు. మరి ఆ విధంగా లతాజీ గొప్పతనం ఎంతో ఉంది, అందుకని ఆ రోజుల్లోనే అంటున్నాను అంటున్నారు. అలానే అనురాగం అనే చిత్రంలో మన సుప్రసిద్ధ తెలుగింటి నట గాయని మణియగు డాక్టర్ భానుమతి గారు అన్నట్లుగా మరి పశువులనైనా, శిశువులనైనా, పాములనైనా జోకొట్టేది సరిగమ పదనిస అనే మాట అక్షరాల యథార్థం. మరి లతాజీ గారితో మన తెలుగింటి కోయిల్లో ఒకరైన సుశీల్ గారితో, తెలుగులో ఎస్ వరలక్ష్మి గారితో అన్నట్లుగానే ఒక మాట అనేవారు, మిమ్మల్ని ఆదర్శంగా చేసుకునే నేను గాయని అయ్యానమ్మా అని. ఎంతగానో అందరూ అభిమానించే గాయని అయ్యారని ఎన్నోసార్లు అనడం జరిగింది. ఇక గాయని మండలి విభాగంలో మన టాలీవుడ్కి సుశీల గారు, జానకి గారు ఏ విధంగా అయితే మరి భూమిపై అక్క చెల్లెళ్ళు, ఆకాశంలో సూర్యచంద్రులు లాంటి వారు, అంతకంటే ముందు నుంచి బాలీవుడ్లో లతా మంగేష్కర్, మరి అలనాటి ప్రఖ్యాత సంగీత దర్శకులకు ఎస్టీ బర్మన్ గారి కోడలు, మరో ప్రముఖ సంగీత దర్శకులకు ఆర్డి బర్మన్ గారి సతీమణకు ఆశా భోన్స్లే గారు, అంత గొప్పవారు వారిలోనూ వీరిలోనూ. ఇక్కడ ఒకటే చిన్న వ్యత్యాసం, అదేమంటే సుశీలమ్మ, జానకమ్మలు మరి వరుసకే అక్క చెల్లెళ్ళు లాంటి వారు, కానీ లతాజీ, ఆశాజీ ఒక తల్లి బిడ్డలు, సొంత అక్క చెల్లెళ్ళు అంటున్నారు. మరి లతా మంగేష్కర్ గారు కాస్తంత ఆలస్యంగా మరోమారు నివాళి తెలియపరుస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి నేటి ముందు మాట శీర్షకులు మీరు తెలియజేసినటువంటి మంచి మాట చాలా బాగుంది అంటున్నారు. మరి మన ప్రతిరోజు మన పెద్దలు తెలియజేసిన మాటల్లో ఉన్నటువంటి మంచి మాటలను తెలియపరిస్తే మరి ఈరోజు మహానుభావులైన వేమనామాత్యుడు తెలియజేసిన నీతి పద్యాల్లో ఉన్నటువంటి నీతి వాక్యాలను తెలియజేశారు అంటున్నారు. మరి మీరు వేమన పద్యం ఆలపించిన తీరు, ఆ పద్యానికి తెలియజేసిన అర్థం, తాత్పర్యం తెలియజేసిన విధానం చాలా చక్కగా ఉంది అంటున్నారు. అలానే మహారాష్ట్రలో వేంచేసి ఉన్న గణపతి దేవాలయం కోసం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మరి వీలైతే కనుక మహారాష్ట్రలోనే వేంచేస్తున్నటువంటి శనీశ్వరుని దివ్యధామమైన శని సింగనాపూర్ కోసం కూడా వివరించగలరు అంటున్నారు. మరి శని సింగనాపూర్లో శనిదేవుని మహిమ వల్ల ఊర్లో బ్యాంకులతో సహా మరి ఏ ఇంటికి కూడా తలుపులు తాడాలు వేయరని చెప్పి విన్నాను అని చెప్పేసి అంటున్నారు. తప్పకుండానండి, తప్పకుండా ఈసారి మరి ఆ మ్యాటర్ కుదిరితే కనుక తప్పకుండా స్క్రిప్ట్ రెడీ చేసుకుని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు చిత్రం నుండి మరి బాలు గారు, ఆశా భోంస్లే గారు మరి ఆలపించినటువంటి వేటూరు సుందరమూర్తి గారి రచన, ఆర్డి బర్మన్ గారి సంగీతం, మరి జీవితం సప్తసాగర స్థిరం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

బిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి మహారాష్ట్రలోని గణపతి పూలి అనే పుణ్యక్షేత్రం గురించి, మరి స్వయంభూగా వెలసిన గణపతి స్వామి యొక్క ఆలయ విశేషాలు, చరిత్ర, స్థల పురాణం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి.

అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మాకు శాంతి నివాసం చిత్రం నుండి శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోపిరాం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మనసులో అలచడి, మాటల్లో గాయాలు, పరిస్థితుల్లో కల్లోలం, ఏది సర్దుకోవాలో తెలియక సతమతమవుతున్న వేళ ముందుగా నీ చుట్టూ పేరుకున్న అస్తవ్యస్తతను సర్దుకో. చెదిరిన పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి నీకు నువ్వే కాస్త సమయం ఇచ్చుకో. మరి బయట గందరగోళం క్రమంగా నిశ్శబ్దమవుతుంటే లోపల మనసు మెల్లగా తన సహజ ప్రశాంతత చేరుకుంటుంది. అద్భుతమైన విషయాలు తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. మరి ఒంటరిగా ఉంటే గందరగోళ పరిస్థితి, ఒకరికి ఒకరు తోడుగా ఉంటే మనిషిలోని మార్పుకి తొలి స్థితి అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి చాలా చక్కని మాటలు ఈరోజు తెలియజేశారు, చాలా సంతోషకరమైన మాటలు విన్నాము, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలీస్ శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశ్వరరెడ్డి గారు, సావిత్రి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. సరదాగా కాసేపు కార్యక్రమానికి నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మీరు వినాయక స్వామి ఆలయం గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, అభినందనలు అంటున్నారు. అలానే పంతులమ్మ చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణ్య గారు ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ప్రేమాభిషేకం చిత్రం నుండి తారలు దిగి వచ్చిన వేళ అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడనా జోగనేంద్ర కాలనీ నుండి

అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బాలకృష్ణ నిరోష కలిసి నటించిన నారీ నారీ నడుము మరారి ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గనగల్ విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, నమస్తే మేము అంటున్నారు. మరి ప్రతిరోజు కార్యక్రమాలు అయితే వింటున్నాం, అలానే ఈ రోజు మా కోసం ప్రేమ యుద్ధం చిత్రం నుండి స్వాతి ముత్యపు జల్లుల్లో అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మరి సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడుడియాలు కథ వింటారు. జాను ప్లీజ్, ఎలాగైనా ఒక్కసారి చేసి పెట్టవా, నాకు తినాలనుంది. గత నెల రోజులుగా అదే పనిగా బతిమాలుతున్నాడు గున్నేశ్వరరావు తన భార్య జాహ్నవిని.
1: అబ్బా ఏంటండి, మరి వేవెళ్ళి పేరంటల్లా, ఆయన ఎన్నిసార్లు చెప్పాను నాకు చేయడం రాదని. పోలీసు మీకోసం మా అమ్మని అడిగాను చేసి పెట్టమని, ఎంతగా చూసింది అదేం కోరికే అంటూ, పైగా సూపర్ మార్కెట్లో అమ్ముతారు కొనుక్కోవాలని సలహా ఇచ్చింది. పోనీ ఈవేళ అక్కడ దొరుకుతాయేమో చూద్దాం.
0: కొంచెం చిరాగ్గా అంది చచ అవేం బాగుండవు, ఓసారి తెచ్చాగా మా అమ్మమ్మ చేసేది. ఎంచెక్క పండు మిరపకాయలు గుమగుమలాడుతూ ఇంగువ, అబ్బా, అరమోట్పు కళ్లతో ఆ రుచిని ఊహల్లోనే ఆస్వాదించసాగాడు. ఒళ్ళు మండిపోయింది జాహ్నవికి. మీరు మీ అమ్మమ్మ దగ్గర పెరగడం నా చావుకొచ్చింది. కందా బచ్చలి కూరంటారు, పనసపొట్టు ఆవపెట్టి వండమంటారు, అరటి పువ్వు తోట అంటారు. అసలు మా ఇంట్లో ఉండగా అలాంటి పదార్థాల పేర్లు కూడా వినలేదు. అసలు మీరు నన్ను కాదు ఏ వంటలక్కను చేసుకోవలసింది, రోజు అన్ని చేసి పెట్టేది. అయినా మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని నా కంటకట్టిన మా వాళ్ళనాలి. కోపం అటు మళ్ళింది. అసలు ఆ సంబంధం రాగానే పెళ్లి కొడుకు పేరు గున్నేశ్వరరావు అని తెలియగానే ససేమిరా అంది. కాని తల్లి తండ్రి పేర్లో ఏముంది, అబ్బాయి 6 అడుగులు అందగాడు, నెలకు 2 లక్షల జీతం, బాదరబందిల్లేని సంబంధం అంటూ ఓదరగొట్టి మరీ చేశారు. చచా ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఏదో ఆ తిండుగొల తప్పిస్తే ఎంత మంచివాడు, తనంటే ప్రాణం పెడతాడు. బోలెడంత ప్రేమ ముంచుకొచ్చింది భర్త మీద. పోనీ ఒక్కసారి మా అమ్మని అడగకూడదు, అమ్మమ్మంత కాకపోయినా మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది, భయపడుతూనే అడిగాడు. తోక తొక్కిన తాచుల లేచింది. అసలు మీరేమనుకుంటున్నారు, నన్నంత లేసి మాటలన్నాక నేను ఆవిడతో మాట్లాడి అదెలాగా ఇదెలాగా అని అడగటమా, బుస్సుమంది. అది కాదు జాను, పాపం అమ్మ మాత్రం ఏమంది, ఇంట బయట కష్టపడుతున్నావు, కనీసం తనున్న 4 రోజులైనా నువ్వు కాస్తంత రెస్ట్ తీసుకుంటావని వంటతను చేస్తానంది. అంతేకాని ఆహాహాహా ఏ మాతృభక్త అండి, ఆవిడిగారు ఏమన్నారు నేను వినలేదనుకున్నారా. పాపం బిడ్డ నోరు చచ్చి పడున్నాడు, చదువుకున్న పిల్ల కదా, ఏదెలా చేయాలో ఏం తెలుస్తుంది. ఏదో హడావిడిగా బ్రెడ్ టోస్ట్లు శాండ్విచ్లు, మహా అయితే ఉప్మా ఇడ్లీ, నేనున్న 4 రోజులైనా వాడికి కడుపార చేసి పెడతా. పెళ్లైన కొత్తలో అత్తగారు మావగారితో అన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనించే జాహ్నవికి. అవి అలా గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంది. ఏం తను మాత్రం ఏం తక్కువ చేసింది, వచ్చో రాకు ఎలాగో నేర్చుకుని ఎన్ని రకాల టిఫిన్లు కూరలు చేసింది, అన్ని శుభ్రంగా తినేసి ఓ రోజు ఆవిడొచ్చి చేసి పెట్టగాని అబ్బా ఇంత టేస్టీగా తిని ఎన్నాళ్ళయిందో అంటాడైనా సోమాలే కరువు బాధితుళ్ళా. ఏమైనా సరే ఈ ఆదివారం ఈయనకి ఇష్టమైన అల్లం పెసరెట్ విత్ ఉప్మా చేసి పెట్టాలి. సిన్సియర్గా శపథం చేసుకుంది మనసులోని. కొలీగ్స్ని అడిగింది, వాళ్ళు కూడా అబ్బే మాకు రాదనేశారు. ఏమాట కామాట చెప్పుకోవాలి, పెళ్ళైన కొత్తలో అత్తగారు చేసి పెట్టిన అల్లం పెసరెట్టు నేతి ఉప్మా రుచి గుర్తొస్తే ఇంకా నోట్లో నీళ్లూరుతాయి అనుకుంది జాను. ప్రతి ఆదివారం తను లేచేసరికి జాగింగ్ జిమ్ అన్నీ కానిచి 1/2 డజన్ వార్తాపత్రికలను బట్టి పెట్టి ఎప్పుడు లేస్తానా అని చూస్తుంటాడు. పాపం ఎలాగో కష్టపడి కాఫీ చేసుకోవడం నేర్చుకున్నాడు. ప్రతి ఆదివారం తనకు కూడా తనే కల్పిస్తాడు. మొదట్లో ప్రతి వారం బ్రెడ్ జామ్ శాండ్విచ్ అవి చేసేది, ఎలాగో తంటాలు పడి ఇడ్లీ పూరి ఉప్మా లాంటివి నేర్చుకుంది. ఏమైనా ఇప్పుడు పెసరెట్టు కూడా ట్రై చేయాలి అనుకుంటూ నెట్లో చూసి ప్రింటౌట్ తీసి పెట్టుకున్న పేపర్ తీసి మరోసారి శ్రద్ధగా చదివింది. ఇంగ్రీడియంట్స్ తయారు చేసే పద్ధతి గట్రా, పెసల ప్యాకెట్ తీసి నీళ్ళల్లో పోసింది. ఎంత గట్టిగా ఉన్నాయేంటి అనుకుంది. ఆ రోజు అత్తగారు చేస్తుంటే 4 గింజలు నోట్లో వేసుకుంది, మెత్తగా ఉన్నాయే మరి, సర్లే మిక్సీలో వేస్తే సరి అవే నలుగుతాయి అనుకుంటూ మిక్సీ వేసింది. రకరకాల సౌండ్స్ చేస్తూ మిక్సీ మొరాయించింది. హెల్త్ విత్ ఇట్ ఏం చెయ్యాలి. మధ్య మధ్యలో అత్తగారు కొంచెం వాటర్ యాడ్ చేశారు కదా అనుకుంటూ మిక్సీ ఆపకుండానే జార్ మూత కొద్దిగా తీసింది నీళ్లు పోయడానికి. అంతే.

యథాశక్తి కిచెన్ అంతా ఎగిరిపడ్డాయి. ఛట్ ఫట్ ఫట్ అంటూ పెసలు. కంగారుగా స్విచ్ ఆఫ్ చేసింది. పనమ్మాయి ఏదో పెళ్లికి వెళ్లాలి. ఆ రోజు రానని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. ఉసూరంటూ అంతా శుభ్రం చేసింది. ఏమైనా సరే పెసరట్ చేయాలని పంతం హెచ్చింది. తల్లికి ఫోన్ చేసింది. మామ్, పెసరట్ చేయాలని గ్రీన్ గ్రామ్స్ మిక్సీలో వేస్తే. డైరెక్ట్గా విషయం వివరించింది సీరియస్గా. మోసి పిచ్చిముఖం, అలా వాటిని డైరెక్ట్గా మిక్సీలో వేయకూడదే, రాత్రి నీడల్లో నానబెట్టుకోవాలి. అయినా నీకెందుకే తల్లి అలాంటి బండపళ్ళు? సెండ్ అయినా హాయిగా రెస్ట్ తీసుకోక, అంతకైతే ఏ రెస్టారెంట్కు వెళ్ళండి, సలహా ఇచ్చింది తల్లి. బయట ఫుడ్ తినరమ్మా ఈశ్వర్. సర్లే ఉంటా, మళ్ళీ తర్వాత మాట్లాడతా, బాయ్ మా. గబగబా అల్లం మిర్చి నేతిలో వేయించిన జీడిపప్పు ఉప్మా చేసి హాట్ ప్యాక్లో పెట్టింది. ఇన్స్టెంట్ మిక్స్ రెడీమేడ్గా ఉంటాయని ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చి గబగబా డ్రెస్ మార్చుకుని సన్ని మీద జంక్షన్లో సూపర్ మార్కెట్కి వెళ్ళింది. పెసరట్ మిక్స్ ప్యాకెట్ అడిగి తీసుకుంది. గబగబా ఇంటికొచ్చి దాన్ని గిన్నెలో వేసి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టింది. కొంచెం కొంచెం గరిటతో వేసి దాన్ని స్ప్రెడ్ చేసింది. ఓ చుక్క ఆయిల్ వేసింది. ఇదేంటి ఇలా అప్పడంలో వచ్చింది డ్రైగా, సర్లే అనుకుని చెరో రెండు వేసి హాట్ ప్యాక్లో పెట్టింది. అమ్మయ్యా, పెసరెట్ ఉప్మా రెడీ. ఏడే ఈ పెద్ద మనిషి, ఇంకా రాడే. జాను జాను, ఉత్సాహంగా వినిపించింది భర్త గొంతు. బాబోయ్, ఈయన ఏదో ఉపద్రవం తెచ్చినట్లున్నారు నెత్తి మీదకు, సిక్స్త్ సెన్స్ చెప్పింది. జాను నీకు సర్ప్రైజ్, ఉత్సాహంగా తీస్తున్నాడు కూరల బ్యాగ్. ఈశ్వర్ అవన్నీ తర్వాత, ముందు ఫ్రెష్ అయ్యండి, మీకు ఓ మంచి సర్ప్రైజ్. గెట్ రెడీ ఆర్. బలవంతంగా బాత్రూంలోకి తీస్తుంది ఈశ్వర్ను. చకచకా రెడీ అయి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ప్లేట్స్ మంచినీళ్ళు అన్ని పెట్టేశాడు. జానుడయ్యా, ఏంటి ఇవాళ స్పెషల్? భయం దాచుకుంటూ అడిగాడు. తినబోతు రుచులెందుకు, కమాన్ యార్ అంటూ హాట్ ప్యాక్లోంచి తీసిన బెత్తబడిపోయిన అప్పడం లాంటి పదార్థం ఏమిటో అర్థం కాలేదు ఈశ్వర్కు. ఏమిటలా చూస్తావు, పెసరెట్ ఉప్మా చేసా, నీకిష్టం కదా అని. తిను, ప్రేమగా పెట్టింది. ఎలా ఉంది, బాగుంది కదా అంటూ, యాయా నైస్, కష్టపడి నీళ్లతో లోపలికి తోస్తూ అన్నాడు. లాస్ట్ సెంటే ఎపిసోడ్ గుర్తురాగా అన్నట్లు నువ్వేది సర్ప్రైజ్ అన్నావు, ఏంటి? తిన్నవన్నీ సింక్లో పడేస్తూ అడిగింది. టట్టాయ్ అంటూ బయటికి తీశాడు బ్యాగ్లోంచి. ఏయ్, వాట్ ఇస్ దిస్, దీనేం చెయ్యాలి? గాబరాగా అడిగింది జాహ్నవి. దిస్ ఈస్ బూడిద గుమ్మడికాయ, గుమ్మడుడియాలు, హౌస్ టు డూ విత్ దిస్, జోవియల్గా అన్నాడు ఉత్సాహంగా. మై గుడ్నెస్ ఈశ్వర్, నీకు పిచ్చేమిటి? కావాలంటే కొంచెం సూపర్ మార్కెట్లో కొనుక్కోవాలి గాని, ఇలా ఈ ప్రాసెసింగ్ అంతా ఓ షిట్. ఏడుపొచ్చినంత పనైంది జానుకు. మీరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడుడియాలు కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, నానాంద సంధి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్లైన్ కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో చేపట్టిన రీసర్వే పనులను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీతో కలిసి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే, రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షించారు. రీసర్వేకు సంబంధించిన డేటాను మండల తహసీల్దారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. 22A దరఖాస్తులు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం 875 ఫిర్యాదులు ఉన్నందున వాటిని పరిశీలించి త్వరితగతిని పరిష్కరించాలని ఆదేశించారు. మొగల్తూరు మండలం కాళీపట్నంలో జరుగుతున్న సర్వే పనులను త్వరితగతిని పూర్తి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు, తహసీల్దారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఆక్వా సాగులో అనుకోని నష్టాలు సంభవించినప్పుడు రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న భీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా మత్స్యశాఖ సహకారంతో నిర్వహించిన ఆక్వా కల్చర్ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, వ్యాధులు, ఇతర అనుకోని కారణాల వల్ల నష్టాలు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తగా భీమా రక్షణ పొందడం అవసరం.

అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడం, పారదర్శకమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రధాన ధ్యేయమని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, ఎస్ఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హాజరయ్యారు. జిల్లాలోని శాంతి భద్రతల స్థితిగతులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తోంది. చిన్న తరహా వ్యాపారాలు, ఆహార ఉత్పత్తుల యూనిట్లు, దుకాణాలు, క్యాంటీన్లు, కాఫీ, టీ కేంద్రాలు, బ్యూటీ, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీలో మొత్తం 7 యూనిట్లు ఏర్పాటుకు సంబంధించి రుణ మంజూరు కోసం దరఖాస్తులను మెప్మా అధికారులు వివిధ బ్యాంకులకు పంపించారు. యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఎంపిక ప్రక్రియ నుంచి వ్యాపారం ప్రారంభించే వరకు మెప్మా అధికారులు సహకారం అందించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కర్నూలు సోనా 777 రకం బియ్యం రిటైల్ మార్కెట్లో కిలో ధర 80 రూపాయలు పలుకుతోంది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెబుతూ ఉన్నారు. హెచ్ఎండి బియ్యం కిలో ధర 75, ఆర్ఎన్ఆర్ రకం బియ్యం 74, పిఎల్ రకం బియ్యం 55, స్వర్ణ రకం బియ్యం 50గా అమ్ముతూ ఉన్నారు. గడిచిన 2 నెలల్లోనే బియ్యం ధరలు దాదాపు 25% పెరిగాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలో సార్వా పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో సన్న బియ్యం మరపట్టించే మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల మధ్య సమన్వయం నెలకొనడంతో కమిటీ ఎన్నిక కోలాహలంగా సాగింది. జిల్లాలోని 1398 పాఠశాలలు ఉండగా 19 పాఠశాలలు 0 ఎన్రోల్మెంట్గా ఉండడంతో ఎన్నికలు జరపలేదు. మిగిలిన 1379 పాఠశాలలకు మాధవరం జడ్పీహెచ్ స్కూల్, గుమ్మలూరు జడ్పీహెచ్ స్కూల్లో సరిపడా సభ్యులు రానందున ఎన్నిక వాయిదా వేశారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప వరకు గల ఆర్ఎండ్బి రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రహదారి అభివృద్ధికి 2020లో నిధులు మంజూరైనప్పటికీ పనులు దక్కించుకున్న

విద్యార్థులు, రైతులు జిల్లా కేంద్రం భీమవరం వెళ్లేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన స్నానాల రేవుల టెండర్ల ప్రక్రియను ఏటిగట్టు శాఖ చేపట్టింది. నర్సాపురం తీరంలో మొత్తం 12 స్నానాల రేవులను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 8 కోట్లతో టెండర్లు పిలిచారు. వాటిలో బియ్యపు తిప్ప, పీచుపాలెం టెండర్లు ఓకే అయ్యాయి. వీటికి 90 లక్షలు వెచ్చించనున్నారు. మిగిలిన 10 టెండర్లను వచ్చే నెల 5వ తేదీలోపు తెరవనున్నారు. తీరం వెంబడి రోడ్డు మార్గాల విస్తరణ, రైల్వే వ్యవస్థ పెరగడంతో ఈసారి గోదావరి పుష్కరాలకు నర్సాపురం, వశిష్ఠ గోదావరిలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రామాల సమగ్రాభివృద్ధి పల్లె పండుగ 3.0 దోహదపడుతుందని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. గొల్లలకోడేరులో సుమారు 48 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన 2 సీసీ రహదారుల నిర్మాణానికి ఆయన మంగళవారం కలెక్టర్ నాగరాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలలో సీసీ దారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యాన రంగంలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పరిష్కారం చూపాల్సిన అవసరం చాలా ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ పద్మలత తెలిపారు. రాష్ట్రీయ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 1.0లో భాగంగా స్థానిక ఉద్యాన కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మంగళవారం హార్టీ ఇన్నోవేటివ్ ఇండియా హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వారి ఆలోచనలు ఆచరణాత్మక పరిష్కారాలుగా మలిచేందుకు హ్యాక్థాన్ దోహదపడుతుందని అన్నారు. వశిష్ఠ గోదావరిలో మంగళవారం వరద నిలకడగా ఉంది. ఆచంట నియోజకవర్గ గోదావరి పరివాహక ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం వరకు స్వల్పంగా పెరిగి రాత్రికి నిలకడగా ఉంది. ధౌళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తి 9.69 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు వదిలే క్రమం కొనసాగింది. పెదమల్లం, అనగార్లంక, అయోధ్యలంక, పుచ్చలంక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించకపోయినా పాయిలన్నీ మునిగి ఉండడంతో పడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు పడవలపైనే పాఠశాలలకు వెళుతూ ఉన్నారు. జలవనరులు పర్యావరణ పరిరక్షణతోనే జీవుల మనుగడ సాధ్యమని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఉపాధ్యాయులు సూచించారు. సమాజంపై ఎల్నినో ప్రభావం, ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై భీమవరంలోని వండర్ కిడ్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో వ్యాసరచన పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నమో సేవాగాథా పేరుతో సాంస్కృతిక ప్రదర్శనలను వీరవాసరం, నవడూరు గ్రామాల్లో మంగళవారం ప్రారంభించారు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని ఆ కార్యక్రమం మండల ఇన్ఛార్జి తెలిపారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 77 96 23 7295.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా తరతరాలు నిలిచిపోయే పాటలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చాయి. ఎందరో మహానుభావుల కళల నుండి గాలువారిన పాటలు, ఎందరో మహానుభావుల గళాల నుండి వచ్చిన పాటలు, అలాగే ఎందరో సంగీత బ్రహ్మలు సమకూర్చిన పాటలు నేటికి ఆదరిస్తున్నారంటే అలనాటి పాటలు ఎంత ఆదరణ చెందాయో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ మరిచిపోలేని ఆ మధురమైన పాటలు మా శ్రోతల కోసం రేడియో విష్ణు 90.4 లో ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు మెచ్చిన పాటలు విని ఆనందించండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: కార్యక్రమంలో ముందుగా డి యోగానంద్ దర్శకత్వంలో 1968 విడుదలైన చిత్రం బాగ్దాద్ గజదొంగ. నందమూరి తారక రామారావు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి రావే చిన్నదాన పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం TV రాజు, గానం ఘంటసాల, PSUశీల.

బాగ్దాద్ గజదొంగ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు బ్రహ్మచారి చిత్రం నుంచి ఏ తోటలో విరబూసెనో పాట వింటారు. సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాటకు దాశరథి సాహిత్యం అందించారు. టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు జయలలిత ప్రధాన తారాగణంగా నటించారు.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్ బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. బ్రహ్మచారి చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1967 విడుదలైన చిత్రం మంచి కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన మనసే అందాల బృందావనం పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి పాట వినండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మంచి కుటుంబం చిత్రం నుంచి మనసే అందాల బృందావనం పాట విన్నారు కదా. ఇప్పుడు AVM వారు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించిన చిత్రం రాము. ఎన్టీ రామారావు, జమున జంటగా 1968 విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం నుంచి పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు పాట వింటారు. పి సుశీల ఘంటసాల పాడిన ఈ గీత రచన ఆరుద్ర, సంగీతం R. గోవర్ధనం.

రామచిత్ర నుంచి సుశీల ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. ఇప్పుడు నట సామ్రాట్ అక్కినేని జయలలిత జంటగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అదృష్టవంతులు. 1969 విడుదలైన ఈ చిత్రం 2023 జనవరికి 54 సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లో ఈ చిత్రం 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నుంచి చింత చెట్టు చిగురు చూడు పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్, పాట గానం చేసిన వారు ఘంటసాల, పి సుశీల.

అదృష్టవంతుల చిత్రం నుంచి చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ విజయ నిర్మల ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం అన్నదమ్ములు. 1969లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం వింటారు. కెవి మహాదేవన్ స్వరపరిచిన మీరు వినబోయే పాట నువ్వే ఓ చిలకమ్మ పాట వినండి.

అన్నదమ్ములు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట 1969లో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం ఆత్మీయులు. వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి చిలిపి నవ్వుల నిన్ను చూడగానే పాట వింటారు. బాలు, పి సుశీల గానానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు అందించారు. సాహిత్యం దాసరథి.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళా. మహిళా ఎంపీ విద్యార్థులకు నజరానా. ఎస్ఎస్సీలో టాపర్లుగా నిలిచిన 9 మంది విద్యార్థులకు ఢిల్లీ టూర్ని బహుమానంగా ఇచ్చారు ఎంపీ ప్రభా మల్లికార్జున్. అయితే ఈవిడ ప్రత్యేకంగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారిని ఎంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అయినా ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చదివితే సాధించగలమని వాటిలో చేరుతూ ఉంటారు చాలా మంది. దీన్నే మార్చాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లోనూ గెలవాలన్న కోరిక రగుల్చాలి. వాటిలో సాధించాలనుకున్న నమ్మకాన్ని పెంచాలని నా ప్రభుత్వం అంటారు ప్రభ. ఇందుకోసం దేవనగరి ప్రవధిలో ప్రభుత్వ పాఠశాలను ఎస్ఎస్సీలో టాపర్లుగా నిలిచిన 9 మంది విద్యార్థులకు టెల్లీ టోర్ని బహుమానంగా ఇచ్చారు ఎంపీ ప్రభా మల్లికార్జున్. అయితే ఈమె ప్రత్యేకంగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారిని ఎంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అయినా ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివితేనే సాధించగలమని వాటిలో చేరుతుంటారు చాలా మంది. దీన్నే మార్చాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనూ చదువుతూ విద్యార్థుల్లోనూ గెలవాలన్న కోరిక రగల్చాలి. వాళ్లలో సాధించాలన్న నమ్మకాన్ని పెంపొందించాలన్నది ఆమె ప్రయత్నమన్నారు ప్రభ. ఇందుకోసం దేవనగరి పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులన్నీ ఎంచుకున్నారు ఆమె. ఈ 5 రోజుల టూర్ లో భాగంగా విద్యార్థులు ఇండియా గేట్, కుతుబ్ మినార్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్ని పర్యటిస్తారు. వీళ్ళ ప్రయాణం, బస, ఆహారాలు అన్ని ప్రభే స్వయంగా భరిస్తున్నారంట. డబ్బులను బహుమతిగా ఇస్తే ఖర్చు అవ్వచ్చు, కానీ టూర్ రూపంలో వచ్చిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పైగా వీళ్లను చూసి ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు స్ఫూర్తిని పొందుతారు. బాగా చదివి ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభా మల్లికార్జున్. ఓకే లిజనర్స్, మరి ప్రభా మల్లికార్జున్ గారి గురించి వినేశాం కదా, ఒక చక్కని సాంగ్ నైతే వినేద్దాం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. 50,000 జనాభా ఉండే చిన్న పట్టణం భవానీ అంటండి. ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ బ్రాండ్గా మారింది. ఆ బ్రాండ్ వెనుక్కున్న డిజైనర్ వినో సుప్రజ. పేద చేనేత కుటుంబాల నుంచి బాసిటగా నిలిచారు ఈమె. బ్రిటిష్ పార్లమెంట్ సత్కారాన్ని కూడా అందుకున్నారు. 40 ఏళ్ల సుప్రజ ఫ్యాషన్ ప్రస్థానం

మాటల్లోనే తెలుసుకుందాం. వీరిది తమిళనాడులోని వందాసి అనే చిన్న పట్టణం. నాన్న ఆదికేశవులు, వీరు డాక్టర్. వారిది గాంధీ బావులున్న కుటుంబం, అందుకే చేనేత ఖాదీలంటే అంత గౌరవం. మొదట ఆర్కిటెక్ట్ అవ్వాలని చెన్నై కాలేజీలో చేరారు. కానీ రేడియో జాకీగా, టీవీ యాంకర్గా కెరియర్ను మొదలుపెట్టారు. పెళ్లి తర్వాత వారితో కలిసి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఆమెను ఇంకా ఆకర్షించింది. షాంఘై, లండన్, పారిస్లో ఫ్యాషన్ డిజైనింగ్ మార్కెట్ల కోర్సులను కూడా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే వస్త్ర కార్మికుల జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు. మహిళలతో ఎక్కువ గంటలు పనిచేశారు. ఋతుస్రావణాల్లో కూడా వారికి పనిలో కూర్చోబెట్టేవారు. బాత్రూంకి వెళ్లకుండా తలుపులు మూసేసేవారు. అది ఆమె మనసును ఎంతగానో బాధించింది. అప్పుడే మహిళా కార్మికుల హక్కులను కాపాడాలి అనుకున్నారు. వారి నైపుణ్యాల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నారు. ఆ తలంపుతో వినో సుప్రజ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ని స్థాపించారు. దుబాయ్ కేంద్రంగా ఇది నడుస్తోంది. ఎంత ఎదిగినా సొంత గడ్డను మరి మర్చిపోకూడదు అనేది వారి నాన్నగారి మాట అంటండి. దాన్ని వారు ఎప్పటికీ మర్చిపోలేరుట. ఈ రోడ్ లోని భవానీ ప్రాంతానికి వెళ్లారు. ఆ ఊరంతా చేనేత కుటుంబాలే. పగలు రాత్రి తేడా లేకుండా రగ్గుళ్ళు నేస్తున్నారు. అక్కడ కార్మికులు నేసే రంగులకి ఇప్పటికీ భౌగోళిక గుర్తింపు వచ్చిందంటండి. ఇంత కష్టపడి పనిచేసినా ఆర్డర్లు లేకపోవడంతో ఉపాధి తగ్గిపోయిందంట. బతుకు భారమై ఉపాధి కోసం సొంత ఊరిని వదులుకుని నగరాలకు వలస వెళ్లడం వారిని కలవించేసింది. ఆ కుటుంబాన్ని కదిపిన కన్నీటి గాథలే వీళ్ల కోసం ఏదైనా చేయాలని వారు అనుకున్నారు. నిజానికి చరిత్రను, సంస్కృతిని పరిచయం చేస్తూ వీరు నేసే ఈ వస్త్రాలను పర్యావరణ ప్రియమైనవి. ఓకే లిజనర్స్, ఇప్పుడు వినో సుప్రజ గారి గురించి తెలిసేసుకున్నాం కదా. ఇప్పుడు మరో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క భంగిమ ఒక్కో అడుగ్గా అంటండి. భక్తితో ఒక్కొక్క భావాన్ని పలికిస్తూ నృత్య నీరాజనం సమర్పిస్తున్న ఈ బాలిక భవ్యహాసిని. నెల్లూరుకి చెందిన ఈమె భరతనాట్య కళాకారిణి. నాట్యం చేస్తూ ప్రదక్షిణాలు చేయడం, గిరిశిఖరాలపై కొలువున్న ఆలయాలకు వెళ్లడం ఆసక్తిగా ఉంటుందట. అలా మంగళవారం నంద్యాల ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం నుంచి 8 కిలోమీటర్ల మేర నాట్యం చేస్తూ సుమారు 3 గంటల ఎగువ అహోబిలానికి చేరుకుంది. 10వ తరగతి చదువుతున్న భవ్యహాసిని మొదటిసారిగా 2 ఏళ్ల క్రితం అరుణాచలంలో 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణను 3.36 గంటల పాటు నృత్యం చేస్తూ పూర్తి చేసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో సహా పలు అవార్డులను గెలుచుకుంది. మరి మనం భవ్యహాసిని గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మంచి ప్రెసిపితం నీ ముందుకి వచ్చేసానండి. ఇవాళ మనం చేసుకోబోయేది సూపర్ ఈజీ బ్రెడ్ పిజ్జా. మనకి కావాల్సినవి బ్రెడ్ ముక్కలు, కోసిన ఉల్లిపాయ, కోసిన క్యాప్సికం ముక్కలు, స్వీట్ కార్న్, టొమాటో సాస్, గ్రేటెడ్ చీజ్, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఫస్ట్ బ్రెడ్ స్లైస్ మీద టొమాటో సాస్ ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఆనియన్, క్యాప్సికం, స్వీట్ కార్న్ ని యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ని స్ప్రింకిల్ చేసి పైన జనరస్ గా చీజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు పాన్ ని హీట్ చేసి బ్రెడ్ పిజ్జాని ప్లేస్ చేసి కవర్ పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేయాలి. చీజ్ మెల్ట్ అయ్యి బ్రెడ్ క్రిస్పీగా మారిందంటే మన బ్రెడ్ పిజ్జా రెడీ అండి. సో లిజనర్స్, లెస్ టైమ్, లెస్ ఎఫర్ట్, బట్ ఫుల్ ఆన్ టేస్ట్. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు మహిళా కార్యక్రమం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISD టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండిపోయే వాళ్ళే ఎక్కువ. కానీ అంతే సమానమైన పోషకాలను కలిగి ఉండే నట్స్ మరియు సీడ్స్ పట్ల అవగాహన పెంచుకొని వాటిని తీసుకోగలిగితే పోషక లోపాలను నివారించుకోవచ్చు. బాదం, పిస్తా, జీడిపప్పు, హెజిల్ నట్ ఇలా అన్ని రకాల నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. తాజాగా అవిసె గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, తర్బూజ, దోస విత్తనాలు అందించే ఆరోగ్య ప్రయోజనాల పట్ల కూడా అవగాహన అయితే పెరిగిందండి. పీచు, ఐరన్, సమృద్ధిగా ఉండే మకానాల వాడకం కూడా పెరిగింది. అయితే కొన్ని రకాల నట్స్, సీడ్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కాబట్టి తరచూ తినడం సాధ్యపడకపోవచ్చు. అలాగని నిరుత్సాహపడాల్సిన అవసరమేమీ లేదండి. అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ నట్స్ మరియు సీడ్స్ అయితే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వేరుశనగలు, శనగలు గురించి చెప్పుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసాకృతులు సమృద్ధిగా ఉంటాయి. సబ్జా విత్తనాలు, పుచ్చ విత్తనాలు కూడా పోషక భాండాగారాలే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు, అలసందలు, బొబ్బర్లతో ఎక్కువ పీచు, ప్రోటీన్ దొరుకుతాయి. దోస గింజలు, నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, పీచు ఉంటాయి. వీటితో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి వేరుశనగలు, నువ్వులను పొడి చేసుకుని కూరల్లో కలుపుకుంటూ ఉండాలి. చెక్కలు, ఉండలు తయారు చేసుకుని సాయంకాలం స్నాక్స్గా తింటూ ఉండాలి. ఎండుద్రాక్ష, ఇండియన్ డేట్స్లో పీచు మరియు పొటాషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ను తినే విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. కొందరు వాటిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు వీటి పట్ల విముఖత ప్రదర్శిస్తారు. ఇలాంటి సందర్భాల్లో డ్రై ఫ్రూట్స్తో చిక్కీలు, లడ్డూలు తయారు చేసుకోవచ్చు. 4 రకాల డ్రై ఫ్రూట్స్లను నూనె లేకుండా వేయించి పొడి కొట్టుకుని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. బెల్లం పాకంలో కలిపి లడ్లు, చిక్కీలు కూడా తయారు చేసుకోవచ్చండి. నువ్వులు, సబ్జా గింజలు, పనస, అవిసె గింజలు, వేరుశనగలు, శనగలను కూడా ఇదే విధంగా దంచి బెల్లం పాకంలో కలిపి చిక్కీలు తయారు చేసుకోవచ్చు. బెల్లంకు బదులుగా ఖర్జూరంతో కలిపి లడ్డూలు, చిక్కీలు కూడా తయారు చేసుకోవచ్చండి. పాయసాలు, హల్వాల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే వాడుకోవచ్చు. తోటకూర గింజల్లో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. వీటితో కూడా చిక్కీ తయారు చేసుకోవచ్చు. ఇక శక్తినిచ్చే డ్రై ఫ్రూట్ స్నాక్స్ను సాయంకాలం వేళల్లో అయితే తినాలండి. సాయంకాలానికి ఆఫీస్ నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పెద్దలు, స్కూళ్ళ నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పిల్లలకు ఇవి ఎనర్జీ బూస్టింగ్ స్నాక్స్గా ఉపయోగపడతాయి. వీటితో శక్తి పెరగడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో చక్కెర ఉండదు కాబట్టి మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే డ్రై ఫ్రూట్స్లను హృద్రోగులు సైతం భయం లేకుండా తినొచ్చండి. ప్రయాణాల్లో చటుక్కును తినగలిగే తిండ్లుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 50 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కొన్ని పోషక లోపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. వాటి ఫలితంగా తలెత్తే ఒళ్ళు నొప్పులు, నిస్సత్తువులను పైబడే వయసుకు ఆపాదించే మహిళలే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ నడి వయసు పోషక లోపాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోగలిగినప్పుడే చురుగ్గా పనులన్నీ చేసుకోగలుగుతారు. భారతీయ మహిళల్లో అత్యంత సాధారణ పోషక సమస్య ఐరన్. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసపడుతున్నా, జుట్టు ఊడిపోతున్నా, చర్మం పాలిపోయినా ఐరన్ లోపంగానే భావించాలి. ఐరన్ లోపిస్తే కండరాలకు, మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఐరన్ పుష్కలంగా దొరికే పాలకూర, బీట్రూట్లు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. వీటిలోని ఐరన్ను శరీరం సమృద్ధిగా శోషించుకోవడం కోసం వాటికి విటమిన్ సి జోడించాలి. ఇక మెనోపాజ్ తర్వాత కాల్షియం శోషణ క్షీణిస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే కాళ్ళు నొప్పులు వేధిస్తాయి, గోళ్ళు పెలుసుగా మారిపోతాయి, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరుగుతాయి. ఈ వయసులో ఎముకలు నిశ్శబ్దంగా సాంద్రతను కోల్పోతూ ఉంటాయి. కాబట్టి రాగులు, నువ్వుల విత్తనాలు, పన్నీర్లను ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఉదయం శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి. ఇక

50% కి పైగా భారతీయుల్లో విటమిన్ B12 లోపం అయితే కనిపిస్తుంది. శాకాహారుల్లో ఈ సమస్య ఎక్కువే. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, చేతుల్లో పాదాల్లో తిమ్మిర్లు, నిరంతరం అలసట విటమిన్ B12 లోపం లక్షణాలు ఇవన్నీ. ఈ సమస్యను పరిష్కరించకపోతే నాడి నష్టం జరగవచ్చు, డెమ్నీషియా లక్షణాలు పెరగవచ్చు. కాబట్టి ప్రతిరోజు పాల

వ్యాధి నిరోధక శక్తి కుంటుపడుతుంది. కాబట్టి ఉదయం వేళ కనీసం 20 నిమిషాల పాటు ఎండకు బహిర్గతం కావాలి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లు వాడుకుంటూ ఉండాలి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. గుండెపోటుకు గురైన తర్వాత గుండె స్వయంగా కండర కణాలను పెంచుకోగలుగుతుందని తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. భవిష్యత్తులో గుండె వైఫల్యం తదనంతరం చికిత్సలను సులభతరం చేయడంలో ఈ తాజా ఆవిష్కరణ దోహదపడుతోంది. సాధారణంగా గుండెపోటు తర్వాత గుండెలోని కొంత భాగం మచ్చలా మారిపోతుంది. అదే సమయంలో ఆ ప్రదేశంలో కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతున్నట్టు శాస్త్రవేత్తలైతే కనుగొన్నారు. గుండెపోటుతో గుండె కణాలు చనిపోతాయి కాబట్టి గుండెలోని ఆ ప్రాంతాన్ని తిరిగి మరమ్మతు చేయడానికి వీలుపడదని, బలహీనపడిన గుండె తక్కువ సామర్థ్యంతో మాత్రమే అవయవాలకు రక్తాన్ని పంపిణీ చేయగలుగుతుందని భావించారు. అయితే గుండెపోటుకు గురైన తర్వాత గుండె కొత్త కండర కణాలను ఉత్పత్తి చేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలైతే గుర్తించారు. ఇందుకోసం గుండె వైఫల్యం కారణంగా బైపాస్ సర్జరీ చేయించుకునే రోగుల నుంచి గుండె కణజాలాన్ని సేకరించి పరిశీలించారట. అలా పరిశీలించినప్పుడు గుండెలో మైటోసిస్ అనే కణ విభజన పునరుత్పత్తి ప్రక్రియ చోటు చేసుకోవడాన్ని పరిశోధకులైతే గమనించారండి. ఈ తాజా ఆవిష్కరణ వల్ల గుండె వైఫల్య నష్టాన్ని చక్కదిద్దే కొత్త గుండె కణాల ఉత్పత్తి సాధ్యపడుతుందని, గుండె వైఫల్యాన్ని రివర్స్ చేసే కొత్త గుండె కణాల ఉత్పత్తి తమ ప్రధాన లక్ష్యమని రాయల్ ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి చెందిన గుండె వైఫల్య నిపుణుడైన ప్రొఫెసర్ షాన్ లాల్ అయితే పేర్కొంటున్నారు. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పిల్లలకు పాలు ఖచ్చితంగా బలవర్ధకరమే, అయితే వాటిలో కలిపే మాల్ట్ ఆధారిత పొడులు ఆరోగ్యకరమైనవేనా? శక్తినిస్తాయని, వ్యాధి నిరోధక శక్తికి, ఎదుగుదలకు దోహదపడతాయని ఆయా కంపెనీలు చేసుకుంటున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం? ఆకర్షణీయమైన ప్యాక్లు, డబ్బాలు, సీసాల్లో దొరికే ఈ పొడుల గురించి వైద్యులు ఏమంటున్నారు? వీటి గురించి అయితే తెలుసుకుందామండి. రుచిగా, తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు పేచీ పెట్టకుండా తాగుతారనే ఆలోచనతో తల్లులందరూ పాలల్లో ఈ పొడులను కలిపి పిల్లలకు అందిస్తూ ఉంటారు. ఈ సంస్కృతి పిల్లలున్న ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ, ఇలా పలు రకాల రుచుల్లో దొరికే ఈ పొడులు ప్రధానంగా పాలపొడి, మాల్ట్, చక్కెరలు, డేట్ పౌడర్, కోకోనట్ పౌడర్, బెల్లం పొడులతో తయారవుతాయి. చక్కెర, బెల్లంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం నీళ్లలో కరిగే తెల్లని పొడి అంటే మాల్ట్రో డెక్స్ట్రిన్ని ఈ పొడుల్లో కలుపుతూ ఉంటారు. అలాగే కృత్రిమ రంగులు, రుచులు కూడా జోడిస్తూ ఉంటారు. నిజానికి వీటితో జరిగే పోషక ప్రయోజనాలు శూన్యమండి. అదనంగా వీటితో దుష్ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అవేంటంటే, ఈ పొడుల్లోని తీయదనం వల్ల పిల్లల దంతాలు పుచ్చిపోతాయి. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాల వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. తీపికి అలవాటు పడిపోయిన పిల్లలు అలాంటి పదార్థాల మీద యావను పెంచుకుంటూ ఉంటారు. ఈ పొడులు కలిపిన పాలు తాగిన వెంటనే రక్తంలోని చక్కెరలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు చోటు చేసుకుని పిల్లలు అతి చురుగ్గా మారిపోతారు. తీపి అందనప్పుడు చికాకుకు లోనవుతూ ఉంటారు. తీపి తింటూ పెరిగే పిల్లల్లో స్థూలకాయం, PCOS, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని కంపెనీలు

చక్కెరకు బదులుగా బెల్లం, తాటి బెల్లం, స్టీవియా, మాంగ్ ఫ్రూట్లను వాడుతున్నట్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి తీపి పదార్థం వాడినా వీటి ద్వారా పిల్లలకు తీపినే అలవాటు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నిజానికి పిల్లలకు 5-6 ఏళ్ల వయసు వచ్చే వరకు తీపిని అస్సలు అలవాటు చేయకూడదు. చక్కెర కలపని పాలనే మొదటి నుంచి అలవాటు చేస్తే ఎలాంటి పొడులు కలపవలసిన అవసరం లేకుండానే పిల్లలు సాదా పాలనే ఇష్టంగా తాగుతారు. ఒకవేళ ఇప్పటికే తీపి అలవాటు పడిన పిల్లలైతే పాలల్లో బాదం, ఖర్జూరం పొడులను కలిపి అందిస్తూ క్రమేపీ వాటిని కూడా తగ్గిస్తూ సాదా పాలు తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి. మరీ ముఖ్యంగా 2 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు చక్కెర, బెల్లం, ఖర్జూరం పొడులు, తేనె, కొబ్బరి, చక్కెర లాంటి తీపి పదార్థాలు అలవాటు చేయకూడదు. వీటిని పదార్థాలపైన చల్లి అందించడం కూడా సరికాదండి. పిల్లలకు ఖర్జూరం తినిపించాలనుకుంటే దాన్ని ఒక పండుతో సమానంగా పరిగణించి మిగతా పండ్ల మాదిరిగానే తినిపించాలి. మింగడానికి బదులుగా నమిలి తినే పదార్థాలే ఆరోగ్యకరమైనవి. ఈ పోషకాలను శరీరం సంపూర్తిగా శోషించుకోగలుగుతుంది. శరీరంలో అకస్మాత్తుగా చక్కెర హెచ్చుతగ్గులు కూడా చోటు చేసుకోవు. కాబట్టి పిల్లలకు ఈ పొడుల ద్వారా అందే విటమిన్లను పండ్లు, నట్స్ రూపంలో అందించవచ్చు. ఈ పదార్థాలతో దంతాలు కూడా నిక్షేపంగా ఉంటాయి. బడియుడు పిల్లలకు రోజుకు 2 సార్లు పండ్లు, ప్రతి భోజనంలో కూరగాయలు, రోజుకు ఒకసారి నట్స్ తినిపించాలి. చిన్నపిల్లలకు నట్స్ నేరుగా ఇవ్వకుండా పొడి చేసి లడ్డూ రూపంలో తినిపించవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: మంచి సూక్ష్మజీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి. కొంతమంది రైతులు మంచి పంట వస్తుందనే ఆశతో రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వాడుతున్నారు. కానీ ఈ రసాయనాలు వ్యవసాయం ఆధారపడిన భూమిని నాశనం చేస్తాయి. ఆరోగ్యవంతమైన మట్టిలో అనేక రకాల మొక్కలు, క్రిములు, శిలీంధ్రాలు నివసిస్తాయి.

0: జీవులు చనిపోయి సేంద్రియ పదార్థంగా మారుతాయి. ఇది మట్టిని నల్లగా సారవంతమైందిగా ఎంతో మెత్తగా మార్చుతుంది. ఇది నీళ్ళని బాగా పీల్చుకోగలదు. ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన తర్వాత మట్టిలోని జీవం నశిస్తుంది. అది మునిపటిలా నీటిని పీల్చుకోలేదు కాబట్టి రైతులు ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది. వర్షపు నీరు వేగంగా ప్రవహించి మట్టిని చాలా తేలికగా కడిగివేస్తుంది. ఇప్పుడు భూమి తన సహజ సంతానోత్పత్తిని కోల్పోయింది కాబట్టి రైతులు ప్రతి సంవత్సరం ఎరువుల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టక తప్పదు. రసాయనాల వల్ల మట్టిలో జీవం నశించినప్పుడు పంటలు కూడా కీటకాల దాడులకు, వ్యాధులకు మరింత తీవ్రంగా గురవుతాయి.
1: చాలా మంది రైతులకి తక్షణ ప్రయోజనాలే కావాలి గాని పర్యావరణాన్ని గురించి పట్టించుకోరు. కానీ దిగుబడి తగ్గడం చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఆందోళన పడతారు. వ్యవసాయ డీలర్లు రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేయమని, ఎరువులు ఎక్కువగా వేయమని చెప్పి ఊరుకుంటారు. కాబట్టి రైతులకు లాభాలు రావడం కష్టమవుతుంది.
0: అగ్రోకెమికల్స్ వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి, దిగుబడిని తద్వారా లాభాలను మెరుగుపరచడానికి మనం మంచి సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటిని దుకాణాల్లో కొనవచ్చు లేదా మీరే స్వంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్లోని రైతుల ద్వారా నేర్చుకోబోతున్నాం.
1: ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఎప్పుడు సవాలే. మాకు మరింత పోషకాలున్న సురక్షితమైన ఆహారం కావాలి. ప్రభావవంతమైన సూక్ష్మజీవులు మనకు సురక్షితమైన పోషకాలున్న ఆహారాన్ని అందించగలవు. మనం మన పిల్లలకు విషపూరితమైన ఆహారాన్ని పెట్టలేం.
0: వాణిజ్యపరంగా లభించే ప్రభావవంతమైన సూక్ష్మజీవులు లేదా ఈఎం అనేది మంచి సూక్ష్మజీవుల మిశ్రమం. అవి చెడు సూక్ష్మ క్రిములను నాశనం చేసే మంచి క్రిములు. పేడ, చనిపోయిన మొక్కలు కుళ్ళిపోవడానికి, మీ మట్టిని సారవంతం చేయడానికి, కంపోస్ట్ తయారీకి అవి సహాయపడతాయి. ఈఎం అనేవి ఎక్కువగా మంచి బ్యాక్టీరియా, ఈస్ట్, పులియబెట్టే శిలీంధ్రాలు. రకరకాల సూక్ష్మజీవుల పనితీరు రకరకాలుగా ఉండి అవి ఒకదాన్నొకటి బలోపేతం చేస్తాయి కాబట్టి ఈఎం మిక్స్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
1: సమర్థవంతమైన సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి నేలలోని మంచి సూక్ష్మజీవుల్ని పెంచవచ్చు. ఇవి గాల్లో నత్రజనిని స్థిరపరుస్తాయి. దానివల్ల సేంద్రియ పదార్థాలు వేగంగా కుల్లడం వీలవుతుంది. మొక్కలకు పోషకాలను, ఉపయోగకరమైన సేంద్రియ సమ్మేళనాలను అందుబాటులో ఉంచుతుంది. ఈఎం ను ఉపయోగించడం ద్వారా మనకు చక్కటి మట్టి కూర్పు లభిస్తుంది. ఆ మట్టి నీళ్లు ఎక్కువగా పీల్చుకోగలదు, అందుకని మాకు తక్కువ నీటిపారుదల సరిపోతుంది.
2: ఈఎం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈఎం కీటకాలను తిప్పికొడుతుంది, మట్టిలో ఉండే వ్యాధులను అణిచివేస్తుంది.
0: వ్యవసాయ రసాయనాల వల్ల దెబ్బతిన్న నేలలను పునర్నిర్మించడానికి సమర్థవంతమైన సూక్ష్మజీవులు సహాయపడతాయి. నేల సారంగా నల్లగా మారడంతో దాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కొంతమంది రైతులు భూమిని దున్నడం పూర్తిగా మానేసి నేరుగా దంట్లలోనూ పెరిగిన చెట్ల మధ్య నాటారు.
1: మొదటి 2-3 ఏళ్లలో కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలను తీసేసి వాటిని నేల మీద కప్పవచ్చు. ఈఎం ను వాడిన 2-3 సంవత్సరాల తర్వాత మట్టిలో కలుపు మొక్కల విత్తనాలు తగ్గిపోతాయి.
0: ప్రభావవంతమైన సూక్ష్మజీవులు పంట వేగంగా పెరగడానికి, అధిక దిగుబడులు, మెరుగైన ఉత్పత్తి రావడానికి కూడా కారకాలవుతాయి. ఈఎం వల్ల ఒనగూడే కొన్ని ప్రయోజనాలను తెలుసుకున్నాం కనుక దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు వ్యవసాయ దుకాణంలో పంటలు, కూరగాయల కోసం కాన్సన్ట్రేటెడ్ ఈఎంని కొనవచ్చు. దీన్ని వాడే ముందు మంచి సూక్ష్మజీవులను సక్రియంగా చేయడానికి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. రెండు లీటర్ల వెచ్చని నీళ్లలో 3 టేబుల్ స్పూన్ల మొలాసిస్ చేర్చి బాగా కలపాలి. మంచి సూక్ష్మజీవులకు మొలాసిస్ ఆహారం కాబట్టి అవి త్వరగా పెరుగుతాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఈఎం చేర్చాలి. ద్రావణాన్ని సీసాలో గాని కూజా

0: లో గాని పోసి నీడలో ఉంచాలి. రోజుకు 2 సార్లు కూజా నుండి గ్యాస్ను విడుదల చేయాలని గుర్తుంచుకోండి. 7 రోజుల తర్వాత మీ ఈఎం యాక్టివేట్ అవుతుంది. మీ స్థానిక వ్యవసాయ దుకాణంలో కాన్సన్ట్రేటెడ్ ఈఎం అందుబాటులో లేకపోతే ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న గాని, నానబెట్టిన పప్పులు లేదా చిక్కుళ్ళు, పెరుగు, ఈస్ట్, బియ్యం కడిగిన నీళ్లతో మీరే మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఎదుగుదలని ప్రోత్సహించే సూక్ష్మజీవులు ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల మీద మంచి శిలీంధ్రాలు పెరుగుతాయి. పప్పుల మీద మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా లభిస్తుంది. వాటిలో కొన్ని గాల్లోని నత్రజనిని స్వీకరించేవి కూడా ఉంటాయి. పెరుగులోని పాల బ్యాక్టీరియా సేంద్రియ పదార్థాన్నే కాక చెక్క కులిపోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మట్టిలోని వ్యాధికారక సూక్ష్మక్రిములను కూడా నీరసించేలా చేస్తుంది. విడిగా ఒక మట్టి కుండలో 2 గుప్పెళ్ళ ఉడకబెట్టిన బియ్యాన్ని, పప్పులను వేసి దాన్ని కాగితంతో గాని గుడ్డతో గాని మూయండి. అయినా గాలి చొరబడుతుంది కాబట్టి తర్వాత మంచి సూక్ష్మజీవులను తేలికగా సేకరించవచ్చు. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న పోసిన కుండను గడ్డివాములో ఉంచండి. ఇక్కడ ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. ఇది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒక వెదురు పొదలో పప్పులు వేసిన కుండని పెట్టి ఆకులతో కప్పాలి. చీకటిగా తేమగా ఉండే చోట్లలో మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దాదాపు 5 నుంచి 7 రోజుల తర్వాత కుండల్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి. పప్పులు పోసి వెదురు పొదలో పెట్టిన కుండ నుంచి మీకు నత్రజనిని స్వీకరించే బ్యాక్టీరియా లభిస్తుంది. గడ్డివాములోని బియ్యం కుండ నుంచి మీకు కొన్ని శిలీంధ్రాలు, ఇతర మంచి సూక్ష్మజీవులు లభిస్తాయి. సూక్ష్మజీవులు తెల్లగా పత్తిలా ఉంటాయి. ఇప్పుడు మీరు ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 1 కుండలో 200 గ్రాములు లేక 12 టేబుల్ స్పూన్ల మొలాసిస్ని 12 టేబుల్ స్పూన్ల బియ్యం కడిగిన నీటిలో కలపండి. వాటిని ఒక పెద్ద బేసిన్లో పోసి 2 లీటర్ల నీళ్లు పోయండి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ లేక 7 నుంచి 8 గ్రాముల ఈస్ట్ అందులో కలపండి. బియ్యం నుంచి 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ని, పప్పుల నుంచి మరో 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ని చేర్చండి. వాటిని బాగా కలిపి ద్రావణంలో చేర్చండి. ద్రావణాన్ని గాలి చొరబడని కూజాలో ఉంచి మంచి సూక్ష్మజీవులను సక్రియం చేయడానికి వారం రోజులు చీకటిగా ఉండే చోట నిల్వ చేయండి. కూజాలో గ్యాస్ పెరుగుతుంది కాబట్టి రోజుకు 1 నుంచి 2 సార్లు గ్యాస్ని తొలగించడానికి మూతని తెరవండి. వారం రోజుల తర్వాత యాక్టివేట్ అయిన మంచి సూక్ష్మజీవుల ద్రావణం మీకు లభిస్తుంది.
1: గ్యాస్ను విడుదల చేయటానికి మేము ప్రతిరోజు బాటిల్ని తెరుస్తాము. సిద్ధంగా ఉన్నప్పుడు పరిష్కారం ఒక ఆహ్లాదకరమైన తీపి పుల్లని వాసన కలిగి ఉంటుంది. అప్పుడు అది మనకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
0: ఇప్పుడు దాన్ని పొలానికి ఎలా వాడాలో చూద్దాం. రసాయనాలని మితిమీరి వాడడం వల్ల

0: చాలా రకాల భూములు క్షీణించాయి. వాటిలో సేంద్రియ పదార్థం తగ్గిపోయింది. మంచి సూక్ష్మజీవులకు ఆహారంగా సేంద్రియ పదార్థం కావాలి. కాబట్టి ముఖ్యంగా మొదటి సంవత్సరంలో మంచి సూక్ష్మజీవులను పొలంలో వాడేటప్పుడు మీరు సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చాలి. మట్టిని సిద్ధం చేయడానికి 150 మిల్లీలీటర్లు లేక 10 టేబుల్ స్పూన్ల సక్రియం చేసిన ద్రావణాన్ని 15 లీటర్ల నీళ్లలో కలపాలి. సాయంత్రం పూట పొలంలో మట్టి మీద, కంపోస్ట్ కుప్పల మీద ద్రావణాన్ని పల్చగా పిచికారీ చేయాలి. మర్నాడు పొద్దున్న ఎండ నుంచి మంచి సూక్ష్మజీవులను రక్షించడానికి మట్టిలో కంపోస్ట్ ను వదులుగా కలపాలి. మూడు రోజుల తర్వాత మంచి సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కుల్లబెట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు పంటని నాటవచ్చు. మొలకలు వచ్చేటప్పుడు విత్తనంలో దాగి ఉండే వ్యాధులు మీ పొలానికి వ్యాపించకుండా అరికట్టాలి. సుమారు 1 లీటర్ నీటిలో 1 చెంచాడు ద్రావణాన్ని కలపాలి. ఆవాల వంటి చిన్న విత్తనాలని 20 నుంచి 30 నిమిషాలు పల్చన చేసిన ద్రావణంలో నానబెట్టండి. దోసకాయ వంటి మీడియం విత్తనాలని 30 నుంచి 60 నిమిషాలు, అలాగే గుమ్మడికాయల వంటి పెద్ద విత్తనాలని 2 నుంచి 3 గంటలు ఉంచాలి. ఈ పల్చటి ద్రావణంలో మొలకల వేళ్లను 10 నిమిషాల పాటు ముంచవచ్చు. వరి కాక ఏదైనా ఇతర పంట మీద పిచికారీ చేయడానికి 1 మూతడు లేక 10 మిల్లీమీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. పంటలు ఎదిగిన తర్వాత 4 రోజుల పాటు వారానికి 1 సారి పిచికారీ చేయాలి. సాయంత్రం స్ప్రే చేయడం మంచిది. మంచి సూక్ష్మజీవులకు ఎండ శత్రువు. కాబట్టి ముఖ్యంగా విత్తనాల పాదులు, తోటలు, కూరగాయల పొలాల్లో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ మంచి సూక్ష్మజీవులు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. మట్టిలో నీటిని నిలిపి ఉంచి కాలక్రమేణా మల్చ్ పొలానికి మంచి కంపోస్టుగా మారుతుంది. మీరు ఎండుగడ్డిని కానీ పచ్చగడ్డిని కానీ కప్పితే మల్చ్ మీద ద్రావణాన్ని పల్చగా చల్లవచ్చు. విశాలమైన పొలాలు, వరి పంట కోసం 1000 లీటర్ల పారు నీళ్లలో 1 లీటరు ద్రావణాన్ని కలపాలి. పండ్ల చెట్లకైతే 1 మూతడు ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ద్రావణాన్ని పల్చగా చేసి ఆకుల మీద, కింద, నేల మీద పిచికారీ చేయాలి.
1: నిజానికి ఈ మంచి సూక్ష్మజీవులతో ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయడానికి నేల మీద, ఆకుల మీద తడిపితే చాలు.
0: కొన్ని సంవత్సరాలుగా తెలివిగల రైతులు ఇంట్లో తయారు చేసిన మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని అమ్ముతున్నారు.
2: మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని కొనుగోలు చేయటానికి నా దగ్గరకు వచ్చిన రైతులందరూ దాన్ని మొదటిసారి వాడినప్పుడే దాని పనితనాన్ని ఒప్పుకున్నారు.
0: ఈ వీడియో నుండి మనం నేర్చుకున్నదేమిటో చూద్దాం. డబ్బు ఆదా చేయడానికి, రసాయనాలు లేకుండా మట్టిని మెరుగుపరచడానికి మంచి సూక్ష్మజీవులు మీకు సహాయపడతాయి. షాప్లో కొన్న కాన్సన్ట్రేటెడ్ ఈఎంని మొలాసిస్ నీళ్లలో కలిపి నీడలో 1 వారం రోజుల పాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతంగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్లలో కలిపి ఏ పంట మీదనైనా విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే తెగుళ్ళు, వ్యాధులు తగ్గి చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు.
3: আমরা অতিরিক্ত রাসায়নিক সার
1: రసాయన ఎరువులు, పురుగుల మందులను పదే పదే వాడి మనం భూమిని సారహీనం

0: మీ పాస్వర్డ్ 1, 2, 3, 4 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Surgery, Gastroenterology and Liver Hospital, Bhimavaram, Dr. Vijayanand Kumar Vekiraju, MD DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

விஷ்ணு எஃப்எம் 90.4. పని మనిషి రాలేదని బెంగపడక్కర్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకోవడానికి ఎవరూ లేరన్నా ఒత్తిడి వద్దు. పిల్లలకు కొత్త విషయాలు ఎలా నేర్పించాలా అన్న కంగారు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇలా ఇంటిని చెక్కబెడుతూనే అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే రోబోలు ఎన్నో వచ్చేసాయండి. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఇంటికి కాపలా వరకు అలసటి లేకుండా గంటల కొద్ది పనిచేస్తాయి ఇవి. మరి ఈరోజు ఆ రోబోలు చేసే పనుల గురించి తెలుసుకుందాం. వంట పనిని తేలిక చేయడానికి ఎన్నెన్నో కిచెన్ గ్యాజెట్లు యంత్రాలు ఉన్నాయి, కానీ అసలు వంట చేయడానికే ఓ మరమనిషి ఉంటే సరిపోతుంది కదా అనుకున్నారేమో శాస్త్రవేత్తలు. కుకింగ్ రోబో, షెఫ్ రోబో పేర్లతో వీటిని తింపేశారు. స్పెయిన్లో బిఏ రోబో 5 పేరుతో వంట చేసే మరమనిషిని తయారు చేశారు. ఇది నోరూరించే వంటలను చక్కగా వండేస్తుంది. ఇంకా వందల వంటకాలతో ప్రోగ్రామ్ చేసిన ఈ స్మార్ట్ కుకింగ్ రోబో, షెఫ్ రోబో కిచెన్ ఫుడ్ ప్రాసెసర్లో అయితే బటన్ నొక్కి వంటకాన్ని ఎంచుకుంటే అవసరమైన పదార్థాలు అందులో వేస్తే చాలు, కమ్మని వంటకాన్ని క్షణాల్లో తయారు చేసి అందించేస్తుంది అది. స్టీమింగ్, మిక్సింగ్, బ్లెండింగ్, స్లో కుకింగ్, గ్రైండింగ్, ఇలా ఇంచుమించు 15 రకాల ఫంక్షన్లతో పనిచేస్తూ వంటగదిలో ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి. ఇంకా నూడిల్స్, పాస్తా లాంటి బోల్డ్ అనే వెరైటీలు కూడా వండేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి రోబోలు మార్కెట్లో ఈ మధ్యన చాలానే దొరుకుతున్నాయి. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి, వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
2: ఆఫ్టర్ రిపీట్ ఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. ఎవరక్కడ అనగానే చిత్తం అంటూ క్షణాల్లో పన్ను చేసి పెట్టే సేవకులు అప్పల్లో రాజులకు ఉన్నారు. కానీ హే రోబో అని పిలవగానే మీకేం కావాలి అంటూ మన పనులన్నీ చేయడానికి వచ్చేసాయి రకరకాల రోబోలు. వాటిల్లో ఇంటిని శుభ్రం చేయడానికి అందుబాటులో ఉన్నవే రోబో వాక్యూమ్, సెల్ఫ్ ఎంప్టీ, గోకో రోబో, విండో క్లీనర్ రోబోలు. ఇల్లు శుభ్రం చేయి, కిటికీలు తుడువు అని చెప్పగానే క్షణాల్లో ఆ రోబోలు ఇల్లంతా తిరిగేస్తూ, ఊడ్చేస్తూ, కిటికీ అద్దాలు తుడిపేస్తూ చాలా పనులు చేస్తూనే ఉంటాయి. చెత్త చెదారాన్ని తీసి ఒక దగ్గర ఉంచడంతో పాటు ఫోన్లో యాప్ ద్వారా సెట్ చేస్తే రోజు ఆ టైం ప్రకారం వాటంతవే పనిచేస్తూ ఉంటాయి. మనం ఇంట్లో లేకున్నా వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. యంత్రాల మరమనుషుల్లో రకరకాలుగా ఉండే వీటిల్లో ఇంటి అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. వీటి వల్ల పనుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు

0: లకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఆఫ్టర్ రిపీట్ ఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దవాళ్లకు తోడుగా ఉంటుంది. కబుర్లు చెప్తూ సంగీతాన్ని వినిపిస్తుంది. సమయానికి మందులు వేసుకోమంటూ దగ్గరుండి బాగోగులు కూడా చూస్తుంటుంది. కోరుకున్న వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఇంట్లో వ్యక్తిలానే అన్ని పనులు చేసి పెట్టడానికి వచ్చేసింది ఐడర్ కేర్ రోబో. అత్యాధునిక సాంకేతికతను, కృత్రిమ మేధాను ఉపయోగించి వీటిలో రకరకాల మరమనుషులను తయారు చేశారు. తాకేతలతో దాదాపు 15 భాషల్లో మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకుంటుంది. మనుషుల హావభావాల్ని అర్థం చేసుకొని పెద్దవాళ్ళ ఒంటరితనాన్ని పోగొట్టి ఓ మంచి నేస్తంగా కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ రోబో ఆ పనులతో పాటు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్కు స్పందిస్తూ, తినడం దగ్గర నుంచి వాకింగ్కి వెళ్ళడం వరకు అన్ని విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనిషి రూపంతో చిట్టి చేతుల్లో ట్రే పట్టుకొని ఉండే కే రోబోట్ పెద్దవాళ్లకు అసిస్టెంట్లా ఏ పనినైనా చేసి పెడుతుంది. ఉన్న చోటికే ఆహారాన్ని, మందుల్ని తెచ్చి ఇవ్వడంతో పాటు వంట చేయడంలోనూ, ఇల్లు శుభ్రం చేసి పెట్టడంలోనూ సహాయపడుతుంది. ఇవే కాదండి, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తూ కంటికి రెప్పలా చూసుకునే రోబోలు ఈ రోజుల్లో చాలానే ఉన్నాయి. ఓకే లిజనర్స్, మరి ఈరోజు అది సంగతి కార్యక్రమంలో రకరకాల రోబోల గురించి, అవి చేసే పనుల గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామీరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
2: ఒక జప్తా యాదుచ్చుకోర్రి, నువ్వు కూసోనుంటే మంది కథలే వింటుంటావు, నువ్వు కదిలితేనే కదా అట్లాంటి కథల్లో ఉంటావు. నువ్వు కష్టపడతావా బుర్రబడతావా నీ ఇష్టం, నువ్వు కష్టపడతావా బుర్రబడతావా నీ ఇష్టం, నువ్వు చేసేది ఏ పనైనా సరే గట్టి కొట్టాలే. ఎట్లా ఓడితే ఫేమస్ అయిపోతాం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు కలిసి మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అండ్ ల్యాండ్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్, భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623729.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
3: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఇప్పుడు కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం, కొద్ది మబ్బులు కూడా ఉన్నాయి, వర్షమేం పడట్లేదు మేడం.
0: ఓకే అండి.
3: నిన్న మాత్రం కొద్దిగా తుంపడు వచ్చి పోయింది.
0: ఓకే అండి.
3: ఈరోజు ఏమైనా టాపిక్ ఇస్తారా మేడం?
0: ఓకే అండి. మీ దగ్గర రేడియో కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి.
3: సరే మేడం, సరే అండి. చెప్పండి.
0: ఈ రోజు అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. మరి
3: చెప్పండి మేడం.
0: చేతులున్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
3: మేడం తర్వాత వింటాను మేడం. మీ శ్రేయోబి లాసి మేడం సినిమా పేరు.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
3: చిరునవ్వులతో బ్రతకాలనే పాట ఉంటది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం.

0: బ్రతకాలి.
1: అయ్యా అయ్యా, రెండు కాలు లేనండి.
2: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
2: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా సూపర్ గా ఉన్నాను మేడం.
2: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారా? మరి
3: చెప్పండి మేడం.
2: చేతులు ఉన్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
3: చేతులు ఉన్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు.
2: అవునండి, మరి దానికి ఆన్సర్ ఏంటంటారు?
3: ఆన్సర్ వచ్చేసి మేడం, కుర్చీకి చేతుల్లా ఉంటాయి కదా మేడం, మన చేతులు పెట్టున్నాయి.
2: ఓకే అండి.
3: అది ఆ చేతులు, మామూలుగా ఏ కుర్చీకైనా చేతుల మాదిరి ఉంటాయి, ఆ చేతులు చప్పట్లు కొట్టలేవు.
2: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
3: నేను మూగ మనుషుల మూవీ నుంచి.
2: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
3: గోదారి గట్టుంది, గట్టు మీ నా చెట్టు ఉంది, చెట్టు కొమ్మల పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది.
2: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఓకే లిసినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, విన్నారా? మరి
1: చెప్పండి మేడం. ఈసారి
0: చేతులున్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
1: చేతులున్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు మేడం.
0: అవునండి, ఏంటంటారు దానికి ఆన్సర్? మరి
1: గడియారం లేదా కుర్చీ ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు ట్రిపుల్ ఆర్ సినిమాలో.
0: ఏ మూవీ అండి?

0: రెగ్యులర్.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి
0: కొమరం భీముడు అనే పాట కావాలి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవా.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి మేడం, కడప జిల్లా రొద్దుటూరు మేడం.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి మేడం గారు, మీరండి బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి.
1: థ్యాంక్ యూ అండి మేడం గారు.
0: ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారండి? మరి
1: విన్నానండి.
0: మరి ఆన్సర్ ఏంటంటారు దానికి?
1: గడియారం అండి.
0: ఏంటండి?
1: గడియారం, వాచ్.
0: గడియారం అంటారా?
1: అవునండి.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను.
1: ఓకే అండి మేడం గారు.
0: మరి చెప్పండి, ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పలాస మేడం, పలాస నుంచి నాది నెక్లెస్ గొలుసు ఆ సాంగ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: పల్లవి గారికి గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్చూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. ఏంటండి ఎందుకు టైం చేస్తున్నారు, బాగా వర్షాలు పడిచట్లేదు.
0: మాకు కూడా ఇక్కడ భీమవరంలో అలాగే ఉందండి. మరి
1: చాలా దారుణంగా ఉంది మేడం.
0: అవునండి, ఈ రోజు అయితే అసలు చాలా ఎండగా ఉంది.
1: అవునండి అవును. ఏంటండి మేడం గారు విశేషాలు చెప్పండి.
0: ఈ రోజు అయితే ఒక క్వశ్చన్ అడిగానండి, మరి విన్నారా? మరి
1: చేతులు లేవు కానీ చప్పట్లు కొడుతుంది అంటున్నారు కదా.
0: అవునండి, మరి దానికి సమాధానం ఏంటంటారు?
1: నేను షర్ట్ అనుకుంటున్నానండి.
0: ఓహో, షర్ట్ అంటారా?
1: చొక్క.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి చెప్పండి, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు ఈరోజు?
1: ఈరోజు పాట వచ్చేసి మృగరాజు చిత్రంలో శతమానమన్నది.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడి దయ, పెదవారి ఆశీస్సులు.
0: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?

0: విన్నాను మేడం, విన్నాను. అది వచ్చి గడియారం లోపల ఉన్న ముళ్ళు మేడం. అది క్వశ్చన్ ఆన్సర్ మేడం. లోపల ఉన్న ముళ్ళును చేతులు అంటారు.
1: ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొంచెం సమయంలో చెప్పేస్తాను. మరి
0: మేడం, మనం ఈ రోజు కోరుతున్న పాట మేడం.
1: ఓకే అండి, చెప్పండి.
0: ఒక నిమిషం మేడం. గీతాంజలి సినిమాలో నుంచి.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
0: ఆమని పాడవే హాయిగా ఆ పాట మేడం.
1: ఓకే అండి,
0: మేడం మా ఫ్రెండ్స్ మేడం.
1: చెప్పండి.
0: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనువుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, బిజిలి వెంకటేష్ గారు, బండారు శంకరయ్య గారు, మా ఆప్తమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందరి కోసం మేడం, మీకోసం మా కోసం.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చంద్రలూరు పాడించి, నా పేరు బండార్ శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: ఆన్సర్ వచ్చేసి గడియారం మేడం.
0: గడియారం అంటారా? ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: పూవకిరి రాజా సినిమా పేరు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: కలగా వచ్చినావు గిలిగింతలు పెట్టినావనే సాంగ్ వినిపించింది మేడం. మా మిత్రులు ఉన్నారు ముగ్గురు, పండార్ తిమ్మత్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొలపూడి నాగలక్ష్మి గారికి, కపల మస్తాన్ బాయ్ గారికి, మా బావలి సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం, మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి
1: మేడం,
0: మరి రోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: చెప్పండి మేడం.
0: చేతులు ఉన్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
1: కిలమార్తలేదు మేడం.
0: చేతులు ఉన్నాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది? హలో.
1: కుర్చీ అనుకుంటా మేడం.
0: కుర్చీ అంటారా అండి? ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే కొన్ని క్షణాల్లో చెప్తాను. మరి చెప్పండి, రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు వెంకటేష్ సినిమా కలిసి ఉందాం రా.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: కలిసి ఉంటే కలదిసుకోమని పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: చెప్పండి.
0: ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, మరి విన్నారా అండి?
1: విన్నానండి, ఆన్లైన్ లో కొట్టానండి. గిడియాలమని వచ్చిందండి. మరి
0: అదేంటండి, మీరు ఆలోచించలేదా? మరి
1: ఆలోచించి ఆన్లైన్ లో కొట్టాను, కొడితే గడియారమని వచ్చింది. మరి మీరు ఏం చెప్తారు ఆన్సర్?
0: ఓకే అండి, మరి కొంచెంసేపట్లో అయితే చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: అదే మనోహర వాలి ఉంది కదండి, మనోహర అన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వేయండి. పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, ఉమా మహేశ్వరి గారికి, స్పెషల్ స్పెషల్ పల్లవి గారికి.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాల్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మీరు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే బంగారు తల్లి, చిట్టు తల్లి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం రా.
0: శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీ లైవ్ వింటున్నాం, ట్రై చేస్తున్నాం. ఒక పక్క ఏమో కాలస్ మాట్లాడే మాటలు, మీరు అడుగుతున్న క్వశ్చన్లు, వారు అడుగుతున్న పాటలు, మీరు ప్లే చేస్తున్న పాటలు వింటున్నారా చిట్టు తల్లి?
0: ఓకే అండి, మరి నేను అడిగిన క్వశ్చన్ అయితే మరి విన్నారా?
1: విన్నాను, ఇత పెద్దగా నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ నేను గడియారం అని అనుకుంటున్నాను. కుర్చీ అనుకుంటున్నాను, గడియారం కాదు, కుర్చీ.
0: కుర్చీ అంటారా?
1: కుర్చీకి రెండు చేతుల్లా ఉంటాయి, కానీ చప్పట్లు కొట్టలేదు కదా.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొన్ని నిమిషాల్లో చెప్పేస్తాను.
1: తప్పకుండా, సమయం ఆసనం అయిపోతుంది. మీరు సరైన సమాధానం చెప్పి సమయం ఆసనం అయిపోతుంది.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈ రోజు ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు? మరి
1: ఈ రోజు ప్రముఖ దర్శకులు అయినటువంటి రేలంగి నరసింహారావు గారు పుట్టినరోజు అండి వేళ.
0: ఓకే అండి,
1: జంజాల గారి బాటలో జంజాల ఆశ్రమ జంజాల గారి తర్వాత అంత మంచి హాస్తిగా చిత్రాలు తీసిన వారుగా పేరు గాంచారండి మహానుభావులు వారు. ఇప్పటికూడా తీస్తున్నారు మంచి మంచి సినిమాలు.
0: ఓకే అండి,
1: మీకు తెలియాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మచారి మొగుడు, కన్నయ్య కిట్టయ్య, తర్వాత డబ్బెవరికి చేదు, నెక్స్ట్ ఏమో చిన్నోడు పెద్దోడు, ఇలాంటి సినిమాలన్నీ వారే తీశారు. తీస్తా మంచి మంచి సినిమాలు జంజాల గారు తర్వాత హాస్య సినిమాలు, అప్పట్లో ఎవరంటే వీరేనండి. నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో వీరండి నేను, ఎందుకంటే రేడియోని హాస్యాన్ని బాగా ఇష్టపడతాను కాబట్టి ఆ రెండింటిని వారిలో ఒక భాగం కాబట్టి, హాస్యం ఒక భాగం కాబట్టి, ఈ వీరి హాస్యచిత్రాలు జరిగింది కాబట్టి నేను రేలంగి నరసింహారావు గారిని చాలా ఇష్టపడతాను. బంగారు తల్లి, చిట్టు తల్లి, జంజాల గారి తర్వాత.
0: ఓకే అండి,
1: నేను వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఒక పాట అడుగుతాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
0: సరే అండి, తప్పకుండా. మరి చెప్పండి, ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు?
1: ఈ సాంగ్ వినిపించే ముందు నేను శ్రోతల పేరు కూడా చెప్పేస్తాను. మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, విజయ బంగారు తల్లి, మా ఇప్పుడు నాకు పాట ప్లే చేయబోతున్నటువంటి మా అక్షయ్ గారైనా మీరు సారీ చెప్పండి ఒకసారి మీ పేరు.
0: పల్లవి అండి.
1: సారీ, మా పల్లవి చిట్టు తల్లి, బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారు, దుర్గాడ మాణిక్యాలరావు గారు, నెక్స్ట్ శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు.

0: శంకరయ్య గారు, నరేందర్ రెడ్డి గారు వీరందరి కోసం డెడికేట్ చేయమని, వీరందరి ద్వారా కూడా రేలంగి నరసింహారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట భామ కలాపం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం వాసురావు గారు అనుకుంటాను, దానికి ఐడియా లేదు. పాట ఏంటంటే కవిత ఓ కవిత నిజ కవిత అనే పాట అందుబాటులో ఉందమ్మా,
1: చూసి ప్లే చేస్తామండి.
0: ఈ పాటను ప్రసారం చేయమని కోరుకుంటూ మా పల్లవి చిట్టు తల్లి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను తల్లి.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మరి ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేసి గడియారం అండి. మన కాలర్స్ చాలామంది చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు. ఓకే అండి, మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్ట్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

కొలెస్ట్రాల్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4th నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్ మిస్

మిస్సెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

90.4. గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సినిమాలు ఓటీటీలు అని తేడాలేం లేదు ఇప్పుడు. అందుకే అగ్రతారాలు సైతం ఓవైపు వెండి తెరపై సినిమాలతో జోరు చూపిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా డిజిటల్ వేదికల పైన సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే బాలకృష్ణ అన్స్టాపబుల్ షోతో వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు ఈ బాటలోనే అగ్ర హీరో చిరంజీవి ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి తొలి అడుగు వేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఆయన త్వరలో ఓ టాక్ షోను నిర్వహించేందుకు ఒక ప్రముఖ ఓటీటీ వేదిక ప్రయత్నిస్తోందని సమాచారం. ఇప్పటికే దీనిపై చిరుతో చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ కలయికలో రూపొందుతున్న కాక శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుండగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చిరుతో వశిష్ఠ తెరకెక్కించిన విశ్వంబర కూడా విడుదలకు సిద్దమవుతోంది. మోహిత్ శ్రీజిత ఘోష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం రిచ్ ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది దీని ఉపశీర్షిక. రాజా నరేంద్ర డైరెక్షన్ వహిస్తున్నారు. పద్మనాభ రెడ్డి మార్గం గోపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహ నిర్మాత. సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ చిత్రం. గోపి మోహన్, దశరథ్, వి సముద్ర, జి రాంప్రసాద్, డిఎస్ రావు, మెట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ తదితరులు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమా ప్రారంభం అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ బస్తీ కుర్రాడి ప్రేమ కథిది నేటి తరానికి నచ్చేలా ఉంటుంది, వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం అన్నారు. విక్రమాదిత్య, పూజా కేంద్రే, ఆదిత్య, తపస్విరావు, సిమ్రాన్ బొబ్బిలి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తిక్ అందిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ ఇద్దరు వచ్చే నెల నుంచి తమ సినిమాల చిత్రీకరణ కోసం సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. దాదా సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయపడిన బాలకృష్ణకు సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కూడా తన డ్రాగన్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఆయనకి భుజానికి సర్జరీ జరిగింది. గత కొన్ని నెలలుగా ఇద్దరు విరామం తీసుకుంటూ గాయాల నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టారు. ఇద్దరు రంగంలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న డ్రాగన్ చిత్రానికి ప్రశాంత్ ని డైరెక్షన్ వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందనుంది ఈ సినిమా. అక్టోబర్ 10 నుంచి ముంబైలో జరగనున్న షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మరి బాలకృష్ణ నటిస్తున్న దాదా సినిమా గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వచ్చే నెల 5 నుంచి బాలకృష్ణ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా సినిమా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, నటి జరీనా వహాబ్ ఎందులో విజయ్ తల్లి జుబేదాగా కీలక పాత్రలో నటించారు. సోమవారం ఆమె పాత్రకి సంబంధించిన గ్లిమ్స్ ను మూవీ టీం విడుదల చేసింది. అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు అంటూ గ్లిమ్స్ ఆఖర్లో పూరి చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. టైటిల్ కి తగ్గట్టుగానే విజయ్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్ కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ప్రేక్షకుల్ని ఒక్క సెకండ్ కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేసే సినిమా అనకాపల్లి. ఇందులోని పాటలు మాటలు ఫైట్స్ అన్ని ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి అన్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ఇప్పుడు ఆయన కీలక పాత్రధారిగా నటిస్తూ కాండ్రేగుల నాయుడుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కగేష్ తమ్మినేని తెరకెక్కించారు. విక్రమ్ సహదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2 రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. డైరెక్టర్స్ వివి వినాయక్, శివ నిర్వాణ, సాయి రాజేష్, నిర్మాత మైత్రి రవి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనకాపల్లి ఒక ప్రేమ కథ, స్నేహం కథ, ఒక కుటుంబ కథ అన్నారు హీరో విక్రమ్ సహదేవ్. బాక్సింగ్ కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి తీర్చిదిద్దిన చిత్రం సార్పట్ట పరంపర. 2021 విడుదలైన ఈ సినిమా సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటించారు. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సింగ్ పై ఇష్టమున్న యువకుడిగా, తల్లి మాటల్ని జవదాటని కుమారుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆర్య. అప్పటి బాక్సింగ్ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాకు సీక్వెల్ గా సార్పట్ట 2 రాబోతున్నట్లు ఈ మధ్య ప్రకటించింది మూవీ టీమ్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించినట్లు అధికారికంగా వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను పంచుకున్నాయి సినీ వర్గాలు. సార్పట్ట ఆవిర్భావం మొదలైంది, 2వ రౌండ్ షురూ అయిందనే వ్యాఖ్యలను జోడించింది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0818162234454.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐలా నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: After a short break, welcome back to Teen Mar. Listeners, మరి ఈనాటి తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి దీపికా పడుకోనే మరియు రణవీర్ కపూర్ నటించిన ఏ జవాని హే దివాని మూవీలోంచి సుబాన్ అల్లా సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే చాలా మంది ఫేవరెట్ సాంగ్. శ్రీరామ్ చంద్ర గారు మరియు శిల్పారావు గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.

0: కార్డియోలజిస్ట్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: కార్డియోలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-77-96-23-7295.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి అట్లీస్ట్ మరి మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాము. విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసరికి లిసనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అల్లు అర్జున్ నటించిన ఆర్యా 2 మూవీలోంచి మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ అండి. కేదార్నాథ్ పరిమి గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆర్యా 2 మూవీలో ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి తెలిసిన మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఆర్యా మూవీలోంచి అల్లా వారియా సాంగ్ అండి. అర్కో గారు లిరిక్స్ మరియు సంగీతం అందించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక మంచి హిందీ సాంగ్ అయితే మీ సర్కల్ మీకోసం మరొక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాము. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సిద్ధార్థ్ మరియు జనీలియా నటించిన బొమ్మరిల్లో మూవీ నుంచి వి హ్యావ్ ఎ రోమియో సాంగ్ అండి. చంద్రబోస్ గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177-6126-9.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసారి కదిలిసినా, మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ నటించిన ఏజెంట్ వినోద్ మూవీలోంచి రాప్టా సాంగ్ అండి. అమితాబ్ భట్టాచార్య గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, లిసినర్స్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైన్ ఫిషర్ కిడ్నీ రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిసనర్స్, మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాము, ఫినీ ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
3: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
2: నాకు తెలీదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
3: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

ఒక మంచి తమిళ సాంగ్ ఇస్తున్నాయి. మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి లేటెస్ట్ గా రిలీజ్ అయిన జవాన్ మూవీలోంచి రామయ్య వస్తావయ్య సాంగ్ అండి. కుమార్ గారు లిరిక్స్ అందించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఫినీ ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి లిసనర్స్, మరి ఈనాటి థీమ్ మార్లో మన లాస్ట్ సాంగ్ వచ్చేసి ఒక తమిళ సాంగ్ అండి, అదైతే మీకోసం ప్లే చేస్తున్నాము, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: లిజనర్స్, మరి ఈనాడు తిన్మార్లో మనం అయితే మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేశాం కదా, మరి మరలా ప్రసారం ఏ షోలో కలుసుకుందాం. అండ్ రేడియో విషయంలో 90.4, ఇది విజ్ఞాన వికాసం వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జెస్ శ్రీజ.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజ్.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.